ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 53 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్ల హిందీల వార్తలు, అనంతరం 6:05 ఇంగ్లీష్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

పరిచయాలు ముచ్చట్లు, సినీ జానపద సంగీతం ఇట్లా తీరొక్క కార్యక్రమాలతోని ఇవాళ మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగల్లా ఈ పొద్దుటి పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల్ల అంటే ఏడుంపావుకి అంబటాల సంగతులు కార్యక్రమంలో ప్రపంచ గుండీ దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న రెండు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. అందులో ఒకటి గుండె సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ జక్రియాతో ముచ్చట. ఇంకా యోగమనే అదృష్టంలో గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ, సూక్ష్మ వ్యాయామాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించిన ప్రసంగం ప్రసారమవుతాయి. ఇక 8:30 కథనం. ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో సత్యం శంకరం మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి సుడిగుండంలో ముక్కుపుడక, ఆరేసిన చీర కథలు ప్రసారమవుతాయి. ఈ కథలు చదివి వినిపిస్తున్నది వేమూరి సాధన. ఇక పొద్దామట్ల 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చట. ఇంకా మగ్గం వర్క్లో అనుభవాలను గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చట ప్రసారమవుతుంది శక్తి కార్యక్రమంలో. ఇక 6:20 పొజామట్ల పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన తక్కడపల్లి రాములు బృందం పాడిన శబరిమాత తత్వాలు, ఇంకా తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషయ్య తత్వాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 ఇల్లు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది రాత్రి 7:00. ఈ కార్యక్రమ సమర్పకులు యు దినేష్. రాత్రి 9:30 నవలతో ఉత్తమ తెలుగు నవలా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 75వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. రాత్రి 10:20 జానపద సంగీతంలో చైనత్ మండలం మాకొడ గ్రామానికి చెందిన ఆకోజి పురుషోత్తం బృందం పాడిన గూడలింగయ్య తత్వాలింటారు. ఇక ఇలా రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు, పొద్దుగల 8:45 సింగిడి, పొజామట్ల 5:00 మాట చెప్పుంటి పాటయ్య నుండి రాత్రి 8:00 ఉషారు కార్యక్రమాలుంటాయి. అట్లనే 10:30 మధురిమలో హాయైన పాటలు వింటారు. ఇంకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇగో ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 అవుతున్నది. మరికొంచెంసేపట్ల తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా

0: సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల అక్షరంగా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారనే అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ప్రవాచికా నిధి జాహ. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बन घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25तम वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमंत्रालयस्य सचिवेन सीबी जॉर्ज इत्यनेन जागतिक समतायाः मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः। विदेश कार्य मंत्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः गौरवस्य च संरक्षणार्थं अमोघ संकल्पः पुनः संप्रख्यापितः। ओएनजीसी इत्यायोगस्य अन्वेषण निदेशकः ओम प्रकाश सिंहा संप्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इंधनम वैदेशिक तैल आयातम अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति। अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20-27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति। सः स्पष्टं न्यगादीत् यत् पश्चिमैशिया युद्धस्य कारणात् जगति देशैः वैदेशिक निर्भरता न्यूनीक्रियते। अस्मिन् काले भारतस्य वर्धमानाम् ऊर्जा आवश्यकतां विचार्य भारत ऊर्जा सप्ताहः एका प्रमुखा पीठिका वर्तते। भारतीय रेल विभागेन पूर्वोत्तर रेल विभागस्य वाराणसी मंडले 14.6 किलोमीटर परिमित क्षेत्रे कवच 4.0 इति प्रणाल्याः स्थापनायै 23.2 कोटि रूप्यकाणि अनुमोदितानि। अनुमोदितया परियोजनया वाराणसी मंडलस्य चिह्नितेषु अवशिष्टेषु खण्डेषु कवच 4.0 इति प्रणाल्याः विस्तारो भविष्यति, येन रेल परिचालनाय उपलब्धं सुरक्षातंत्रं सुदृढं भविष्यति। उपक्रमोयम् अधिक सुरक्षितं विश्वसनीयं च रेल परिचालनं सुनिश्चेतुं तथा संपूर्णे भारतीय रेलजाले स्वदेशीय कवच प्रौद्योगिक्याः विस्ताराय क्रियमाणानां प्रयासानां समर्थनं करिष्यति। भारतेन स्वीय वस्तूनां सेवानां च आहत्य निर्यातस्य परिमाणं 63.8 बिलियन डॉलर परिमित धनात् वर्धयित्वा 1 ट्रिलियन डॉलर परिमितं विधातुं उच्च लक्ष्यं विनिर्धारितम्। ह्यः मुंबय्यां संजातस्य भारत संयुक्त अरब अमीरात निवेश संबंधी उच्चस्तरीय संयुक्त कार्यबलस्य 14 उपवेशनानन्तरं अस्य ऐतिहासिक लक्ष्यस्य घोषणाकारी। वाणिज्योद्योग मंत्रिणा पीयूष गोयलेन प्रोदीरितं यत् जागतिक संकटेषु सत्यपि प्रवृत्तस्य वित्तीय वर्षस्य प्रथम षट् मासेषु पण्य निर्याते 15% अधिकं वृद्धिः समवापि। जापान देशस्य आईची नागोया नगरे आयोज्यमानासु एशिया क्रीडासु भारतस्य पदक प्राप्ति क्रमः ह्यः अपि अनुवर्तितः। लक्ष्यवेद क्रीडा क्रिकेट कुराश मुष्टियुद्धम् इत्यादिषु क्रीडासु भारतीय क्रीडकैः पदकानि प्राप्तानि। भारतेन पदक संख्यायां 8 पदकानि अधिकानि योजितानि। भारतीय पुरुष क्रिकेट दलं च उपांत्य चक्रे प्रविष्टम्। पुरुषाणां कुंतक्षेप स्पर्धायां भारतस्य 2 पदके प्राप्ते। यशवीर सिंहेन रजत पदकं तथा रोहित यादवेन कांस्य पदकं अवाप्तम्। इति वार्ताः।
6: आकाशवाणी हैदराबाद केंद्रम निजामाबाद जिल्ला समग्र निवेदिक వింటారు। నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్।
7: ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించినట్టు నిజామాబాద్ జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన బీసీ మహిళలు tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకుని వాటి హార్డ్ కాపీలను జిల్లాలోని మున్సిపల్ సంబంధిత మండల అధికారి కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. సమాజంలోని చివరి అంచెలోని వ్యక్తి అభివృద్ది చెందే వరకు వరకు దేశాభివృద్ది పూర్తి కాదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని ఇందూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పండిత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఖమ్మంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీలం రామచంద్రయ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు గ్రామాల మీదుగా సాగింది. నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట ఉపాధ్యకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు C2+50% కనీస మద్దతు ధర కల్పించాలని, సాగు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలకు 18 రాష్ట్రాల నుంచి రైతు కూలీ ప్రతినిధులు హాజరై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో అధికారులు సిబ్బందికి సూచించారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని నిజామాబాద్ డిఆర్ఓ గీత అన్నారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా తల్లులు తమ చిన్నారులకు గోప్యతతో ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకు గాను డిఎంహెచ్ఓ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్యతో కలిసి నిజామాబాద్ ఐడీఓసీ కాంప్లెక్స్ లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను 3వ సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి ఉషాకిరణ్, 4వ సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. ఖరీఫ్ 2026-27 సీజన్ లో ధాన్యం సేకరణ నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రాష్టంలో అన్ని చోట్ల కంటే ముందుగానే నిజామాబాద్ లో ధాన్యం దిగుబడులు చేతికి అందనున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ వారం నుంచే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు సిద్దంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు తహసీల్దారులతో ధాన్యం సేకరణపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టినట్లు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యకులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ యాత్ర అక్టోబర్ 4న జగిత్యాల వరకు సుమారు 180 గ్రామాల మీదుగా కొనసాగుతుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పాటుపడాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. స్థానిక ఐటీ టవర్స్ లో NNAI సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన NN హ్యాకథాన్ 2026 కోడ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై హ్యాకథాన్ లో విద్యార్థులు యువత రూపొందించిన AI ఆధారిత వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకీ మిస్ఫైర్ అయ్యి డ్యూటీ ముగించుకుని వచ్చిన నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ NSO రిజర్వ్ ఇన్స్పెక్టర్ RI సతీష్ మృతి చెందారు. విధి నిర్వహణ అనంతరం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ఆయన కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తప్పదని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2వ వారం నాటి వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 1784 మందిపై కేసులు నమోదు చేయగా
6: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తు సేవల ఎగుమతులు $1 trillion చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. వార్తలు వివరంగా. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 trillion చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ

0: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The comprehensive economic partnership agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: राज्य सरकारों ने महाराष्ट्र में बड़े हिस्से पर और कर्नाटक में भी बड़े हिस्से पर सूखा घोषित किया है. भारत सरकार राज्यों के साथ डट के खड़ी रहेगी. कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए. महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो भाभी हम टीम की तैयारी कर रहे हैं. मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ, राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने.
0: వరి సాగు తర్వాత ఖాళీగొండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్, యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి సరెన్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి సరెన్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత్ సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్ధిని పెంచుతుందని ONGC ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్ ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లలో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్ లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్ లో నిత్యా రామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తు సేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ, సూక్ష్మ వ్యాయామాలు, ఆదిలాబాద్ కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా గుండె సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ జక్రియాతో ముచ్చట ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం.

సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తదియ అశ్విని నక్షత్రం. ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, గాలిల తేమ 90%. ఇక రాగల 24 గంటలలో ప్రధానంగా ఎండగా ఉంటుంది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. మనసును తేలికపరిచేది, ఉత్తేజాన్నిచ్చేది సంగీతం. అలాంటి వాద్య సంగీతం ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు చెవులకింపుగా.

0: ఇయ్యలేటి కోసం యోసం సలహా.
1: డాక్టర్ బి రాజేశ్వరి, నేను సీనియర్ ప్రొఫెసర్ గా ప్లాంట్ పెథాలజీ విభాగం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ లో పనిచేస్తున్నానండి. ముఖ్యంగా ఏంటంటే చాలా కీటకాలు అంటే ఎక్కువగా ఏమొస్తాయంటే రసం పీలుస్తాయి అనమాట, రసం పీల్చే పురుగులు, తామర పురుగులు కానివ్వండి లేకపోతే కనుక తెల్లదోమ కాని ముఖ్యమైన కీటకాలు వస్తాయి మన సోయా చిక్కుల్లో. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి అనమాట. పసుపు వర్ణంలోకి మారిపోయి అక్కడక్కడ చిల్లులు పట్టడం అంతా కూడా గమనించుకుంటా ఉంది. సో ముఖ్యంగా ఆశించే తామర పురుగులు ప్లస్ తెల్లదోమ, ఈ తెల్లదోమ తామర పురుగుల ద్వారా వైరస్ తెగుళ్ళు అనేవి ప్రధానంగా మొక్క చిన్న నాటిన దశ నుంచి కూడా తెగుళ్ళ వ్యాప్తికి దోహదపడతాయి. కాబట్టి వీటి నివారణ అనేది తొలి దశలోనే కీటకాలను గమనించుకుని మనం నివారణ అనే చర్యలు చేపట్టుకోవాలి. మనకు గనక తామర పురుగులు గనక ఆశించుకున్నట్లయితే మన రైతు సోదరులు ఫిప్రోనిల్ అనే మందు ఉంటుందండి, దాని ఫిప్రోనిల్ మందుని మనం 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పొలమంతా గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల నివారణని మనం అరికట్టుకోగలుగుతాము. అలానే 4 నీలం రంగు డబ్బాలు కూడా అక్కడక్కడ పొలంలో 1 ఎకరానికి గనక పెట్టుకుంటే గనక ఈ తామర పురుగుల వ్యాప్తిని కూడా మనం అరికట్టుకోగలుగుతామండి. సో ఇంకా తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే దీన్ని వైట్ ఫ్లై అంటాము, ఇది చాలా ప్రధానమైన సమస్య అనమాట. ఈ తెల్లదోమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి. దీని వల్ల పల్లాకు తెగులు అనేది ఒక తెగులు కారకానికి బాగా ప్రధానమైన అంశం అనమాట. దీని నివారణకి ఏంటంటే మనం పసుపు రంగు జిగురు డబ్బాలంటారు, ఈ డబ్బాలను మనం పొలంలో 10 డబ్బాలను అమర్చుకోవాలన్నమాట. అంటే ఎంత ఉధృతి అనేది ఆ పురుగు ఎంత శాతం ఉందనేది కూడా మనం కనిపెట్టుకోగలుగుతాం. అలానే మందులు ఏంటంటే ఎస్టామాప్రిడ్ అనే మందు ఉంటుంది, దాన్ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. అది లేకపోతే గనక ట్రయోజోఫాస్ అనే మందు ఉంటుంది, దాన్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేది నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది.
0: ఇప్పటిదాకా మీరు సోయాబీన్ పంటలో పురుగుల నివారణకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి చెప్పిన సలహా ఇన్నారు.
2: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు అంబటాల సంగతులు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు ఏడాదికి 365 రోజులు. చరిత్రలో తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. మరి ఇయ్యలటి రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇయ్యాళ ప్రముఖ నటి ఖుష్బూ పుట్టినరోజు, ఇంకా ఇయ్యాళ ప్రపంచ గుండె దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ఈ ప్రపంచ గుండె లేక హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అట్లనే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చైతన్యం కల్పించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రపంచ గుండె దినోత్సవాన్ని 2010 నుంచి సెప్టెంబర్ నెలలో ఆఖరి ఆదివారం జరుపుకునేటోళ్లు, కానీ 2011 నుంచి సెప్టెంబర్ 29వ తేదీన జరుపుతున్నారు. ఇలా ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్. గుండె సంబంధమైన వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్లోని సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ జక్రియాతో ముచ్చట. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఇప్పుడు నుండి
3: డాక్టర్, గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళు

0: డాక్టర్ మహమ్మద్ జకరియా గారు నమస్కారం.
1: నమస్కారం.
0: మీరు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగ అధిపతిగా పనిచేస్తూ ఉన్నారు కదా. ఈసారి ప్రపంచ గుండె హార్ట్ డే, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీతో అసలు ఈ గుండెకు సంబంధించిన వ్యాధులకు కారణం ఏమిటి, అవి ఏ రకంగా వస్తాయి, ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ గుండెకు సంబంధించిన సమస్యల పరిస్థితి ఏ రకంగా ఉంది వేర్వేరు వయస్సుల వాళ్లలో, స్త్రీలలో పురుషులలో, తర్వాత రిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ సమస్యలకు, గుండె సంబంధించిన సమస్యలకు చికిత్స ఏ రకంగా లభిస్తోంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాము. ముందుగా వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ జరుపుకోవడానికి దానికి ఇచ్చిన ఎంచుకున్న విషయం ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్, అంటే మీ గుండె ప్రతి ప్రకంపనాన్ని కూడా మీరు గమనించండి, గుండె ఎలా పనిచేస్తుందో గమనిస్తూ ఉండండి. తర్వాత ఈ గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నాయి, అందువల్ల దీని గురించిన చైతన్యం ప్రజల్లో ఉండాలని వరల్డ్ హార్ట్ డేకి సంబంధించిన ఇతివృత్తంగా పెట్టుకున్నారు. అయితే ఇందులో ఈ కార్డియోవాస్క్యులర్ డిజీజ్ అనేది దేన్నైతే అంటారు, గుండెకు సంబంధించిన వ్యాధి అంటే అందులో గుండె రక్తనాళాలు ఉంటాయి కదా, కార్డియోవాస్క్యులర్ డిజీజ్ అంటే అది ఏ రకాలుగా ఉంటుంది, ఎట్లా చెప్పుకుంటాం?
1: మామూలుగా కార్డియోవాస్క్యులర్ డిసీజ్ అంటే మనం ఏమనుకుంటాం, ఓన్లీ అదే హార్ట్ గురించి, హార్ట్ అటాక్స్ ఒకటే కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ అంటే మేజర్ గా మనం ముఖ్యంగా మనం చూసేది అది హార్ట్ అటాక్స్, కానీ హార్ట్ అటాక్స్ తో సహా వేరే కూడా డిసీజెస్ ఉన్నాయి, అది నేను మీకు కొంచెం ఎలాబరేట్ చేస్తాను. నెక్స్ట్ అంటే హార్ట్ ఫెయిలియర్ అంటారు. హార్ట్ అటాక్ అంటే ఇమీడియట్లీ గుండె నరాలు బ్లాక్ అయ్యి మనకు అటాక్ వేస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన హార్ట్ మజిల్ వీక్ అయి మన హార్ట్ పంపింగ్ యాక్షన్ తగ్గుతుంది,
0: మామూలు కండరాలు బలహీనమై రక్తాన్ని పంపించే శక్తి
1: తగ్గుతుంది, పంపింగ్ యాక్షన్ అంటాం మనం, అది తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ లో మన హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఈ రూమ్ లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో మన గుండెలో కూడా సేమ్ నేచురల్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మనం పేస్ మేకర్ అంటాం, అది నేచురల్ పేస్ మేకర్ ఉంటుంది,
0: అంటే గుండె ఎంత వేగంగా పనిచేయాలి అనేది నియంత్రించేది,
1: కంట్రోల్, హార్ట్ బీట్ కంట్రోల్ చేసేది అది పేస్ మేకర్ ఉంటుంది. పేస్ మేకర్ కి చాలా కనెక్షన్స్ ఉంటాయి, ఆ కనెక్షన్స్ లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుంది, అది దానికి మేము అరిథ్మియా అంటాం, ఇది ఒక రకం. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో వేరే నరాలు ఉంటాయి, లైక్ మన కాల్లో చేతిలో రక్త నరాలు ఉంటాయి కదా, దానిలో కూడా బ్లాకేజెస్ వచ్చి మనం గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందికి, అది కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్ లోనే వస్తుంది. నెక్స్ట్ మన ఇది నెక్, నెక్ ఏరియాలో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అది బ్రెయిన్ కి సప్లై చేస్తుంది, అది
0: మన గొంతు మీద
1: ఇక్కడ నుంచి గుండె హార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అది బ్రెయిన్ వరకు వెళ్తుంది. దాంట్లో ఆ నరాల్లో ఏమైనా బ్లాక్స్ ఉంటే మనకు స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ అంటే బ్రెయిన్ పారాలైసిస్ వస్తుంది, ఇది కూడా మన కార్డియోవాస్కులర్ డిసీజెస్ లోనే వస్తుంది.
0: బాగుందండి. అయితే స్థూలంగా ఇన్ని రకాలుగా గుండెకు సంబంధించిన లేక కార్డియోవాస్కులర్ సమస్యలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు మన ఆదిలాబాద్ ప్రాంతంలో గుండె వ్యాధి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ రకంగా అవి పరిణమిస్తున్నాయి, మామూలుగా మనం ఊహించని వాళ్లకు కూడా ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉన్నాయా?
1: ఇది మీరు అడిగారు కదా ప్రశ్న, దానికి మేము ఐస్బర్గ్ ఫెనోమెనన్ అంటాం. ఐస్బర్గ్ ఫెనోమెనన్ అంటే మనకు కనిపించేది చిన్న, చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ అది, కానీ మెజారిటీ ఆల్మోస్ట్ 90% కేసెస్ మనం హిడెన్ ఉంటాయి, అంటే మనకు కనిపించేది కేసెస్ ఓన్లీ హాస్పిటల్
0: వచ్చిన వాళ్ళే,
1: కానీ రిమైనింగ్ 90% మనకు తెలియదు ఎవరికి ఉన్నదో ఎవరికి లేదు, అది వీ డోంట్ నో. సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ చూస్తే ఒక వరింగ్ ట్రెండ్ ఏంటంటే యంగ్ పేషెంట్స్ లో 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల చాలా కేసెస్ పెరుగుతున్నాయి,
0: అంటే యువకులు అనుకునే అయితే ఇది యువకులు అంటే పురుషుల్లోనే కనిపిస్తుందా, ఆడవాళ్ళలో కూడా?
1: ఆడవాళ్ళలో కూడా కనిపిస్తున్నాయి, కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ అయితే పురుషుల్లోనే ఉన్నాయి.
0: అంటే ఎటువంటి సమస్యలతో వస్తున్నారు వాళ్ళని చూస్తున్నారు మీరు?
1: పురుషులు అంటే అది మేజర్ హార్ట్ అటాక్స్, మామూలుగా సడన్ మేజర్ హార్ట్ అటాక్స్ వస్తున్నారు, అది
0: గుండెపోటు వచ్చి,
1: గుండెపోటు
0: దానికి సరైన సమాధానంలో చికిత్స జరగకపోతే అది ప్రాణాంతకం అవుతుంది. ఎందువల్ల జరుగుతూ ఉండవచ్చు అని మీకు అనిపిస్తుంది, దీనికి ఏం కారణాలు?
1: కారణాలు అంటే మెయిన్ లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ వల్లనే ఉంది అది. అంటే మేజర్ అంటే స్మోకింగ్ అడిక్షన్, ఇంకా
0: ధూమపానం, మద్యపానం ఇట్లాంటివి.
1: నెక్స్ట్ ఇంకా మేల్స్ లో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉంటది కదా, దానివల్ల హెమోగ్లోబిన్ ఎక్కువ అయ్యి చాలా మందికి హెమోగ్లోబిన్ లెవెల్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 18, 19, 20 పైన 22 వరకు వెళ్తుంది హెమోగ్లోబిన్. మామూలు మేల్స్ లో రేంజ్ 14-16.
0: ఆరోగ్యకరమైన వ్యక్తికి మంచి రక్తం,
1: ఒక హెల్దీ మేల్ కి 14-16, 14-17 వరకు ఉండాలి హెమోగ్లోబిన్. కానీ చాలా మందికి ఏమో ఈ హార్ట్ అటాక్ యంగ్ పేషెంట్స్ లో ఆ హెమోగ్లోబిన్ లెవెల్స్ మనకు 19, 20, 20 పైన కూడా వెళ్తుంది. అది ఆ హెమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మన బ్లడ్ ఫ్లో స్లగ్గిష్ అవుతుంది, స్లో అయ్యి క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది మనకు,
0: అంటే రక్తనాళాల్లో ఏమైనా అడ్డుగా ఏర్పడుతుంది అన్నమాట.
1: అంటే యంగ్ పేషెంట్స్ లో హార్ట్ అటాక్, ఇంకా ఎల్డర్లీ, అంటే
0: మామూలుగా అయితే 40-50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళల్లో ఈ గుండెకి సమస్యలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటుంటాం. కానీ ఈ మధ్య కనిపిస్తున్న ధోరణి,
1: ఈ మధ్య యంగ్ పేషెంట్ లో కూడా అదే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 25% మనం చెప్పచ్చు.
0: అయితే మీరు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి జీవన శైలికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా చెప్పారు. ఇది అన్ని వయసులో వాళ్ళకు వర్తిస్తుంది, స్త్రీలకు పురుషులకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో మద్యపానము, ధూమపానము, తర్వాత వ్యాయామం లేకపోవడము ఇలాంటివి కారణాలుగా చెప్తున్నారు కదా. అంటే మనం గుండె వ్యాధి నుంచి వీలైనంత కాలం తప్పించుకోవాలంటే ప్రతి వ్యక్తి ఎటువంటి జీవన శైలిని పాటించాలి?
1: అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం ఇంప్రూవ్ చేస్తేనే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. లైఫ్ స్టైల్ అంటే మనం వాట్, మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నాం, మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, మనం ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఏమి ఎలా యూజ్ చేస్తున్నాం, డైలీ ఎక్సర్సైజ్, రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఎలా ఉంది ఇవి. ఇంకొకటి యంగ్ పేషెంట్స్ లో, మెయిన్ యంగ్ మేల్స్ లో జిమ్, జిమ్ లో బాడీ బిల్డింగ్, ఓకే బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్ మంచిదే, కానీ ఆ మజిల్స్, మజిల్ బిల్డింగ్ తొందరగా రావడానికి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఇవి వాడితేనే
0: మంచి కండరాలు కనిపించాలని ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు, అవి తీసుకోకూడనివి.
1: మనం అది అవాయిడ్ చేస్తే నేచురల్ బాడీ బిల్డింగ్ ఉంటే మంచిగా ఉంటుంది మనకు.
0: ఇంకొకటి నిద్ర గురించి కూడా మాట్లాడుకోవాలి.
1: అవును, అదే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అదే మామూలుగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే వి యూస్ టు స్లీప్ బై, అంటే 9-10, సాయంత్రం 9-10 వరకు మనం పండుకుంటుండే. కానీ ఇప్పుడు ఈ యంగ్ పేషెంట్ హార్ట్ అటాక్ వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది అదే, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, నైట్ పండుకునే వరకు మాకు 3-4 అవుతుంది,
0: తెల్లారి 3-4 దాకా పడుకోవట్లేదు.
1: మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నారు అంటే పని ఉన్నప్పుడు తొందరగా లేస్తున్నాం. అంటే దేర్ ఇస్ నిద్ర చాలా డెఫిసిట్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, కార్టిసోల్, ఇంకా వేరే ఇంకా క్యాటగులమైన్స్ అని ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా ఈ బ్లడ్ స్టేసిస్ అయ్యి అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు.
0: అయితే మరి ఎన్ని గంటలు నిద్రపోవాలంటారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిద్రపోతే మంచిది అని మీరు ఇచ్చే సలహా?
1: 6 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్, అట్లీ 5-6
0: కంటిన్యూస్ గంటలు, దాని విఘ్నం కలగకుండా, మధ్యలో నిద్ర చెడిపోకుండా 5-6 గంటలు నింపాదిగా పడుకోవాలి. ఇంకా 5-8 గంటలు అని అంటుంటారు కదా, కానీ కనీసం 5-6 గంటలు
1: ఉండాలి. యంగ్ అడల్ట్స్ లో ఒక అట్లీస్ట్ 5-6 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ బిట్వీన్ 10:30-11 to 5 AM.
0: 10:30 నుంచి ఉదయం 5 గంటల వరకు బాగా నిద్రపోవాలి, కనీసం 5-6 గంటలైనా నిద్రపోవాలి. ఇంకా జీవన శైలిలో మీరు ఒత్తిడి రాకుండా ఉండాలి, అనవసరమైన చేయలేనన్ని ఎక్కువ పనులు పెట్టుకుని ఒత్తిడి సృష్టించుకోవడం ఉండకూడదు. ఇంకొకటి నిద్ర సరిగ్గా పోవాలి, తర్వాత ఆహారం సరిగ్గా ఉండాలి.
1: ఆహారం నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే జస్ట్ ఒక కంపారిజన్ చెప్తాను నేను, మన ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చినాయి 1991 లో. మీరు బాడీ ఫిజిక్, మన యంగ్స్టర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళ బాడీ ఫిజిక్ అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు థిన్ బాడీ బిల్ట్, లీన్ అండ్ హెల్దీ బాడీ బాడీ బిల్ట్ ఉండే. ఇప్పుడు చూస్తే అందరికి ఓవర్ వెయిట్ ఉన్నారు, పొట్ట వచ్చింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇవన్నీ ఎందుకున్నాయి. అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే, ఇంకా ఇప్పుడు ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల మనం ఇక్కడ ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ జైన్స్,
0: అవును
1: ఈ లైఫ్ స్టైల్ వచ్చింది మనకు. దీనివల్ల అదే క్యాలరీ, దీనిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి.
0: అంటే మన సంప్రదాయ ఇడ్లీ దోశలు కాకుండా ఈ కొత్త రకం ఏవైతే వచ్చాయో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి,
1: పిజ్జాస్ బర్గర్ దీంట్లో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ క్యాలరీస్ ఏమో మళ్ళీ ఫ్యాట్ లో కన్వర్ట్ అయ్యి మన గుండె నరాలు ఉంటాయి కదా దాంట్లో ఆ లేయర్స్ లో వెళ్ళి డిపాజిట్ అయి
0: ఉంటాయి,
1: దానివల్ల బ్లాక్స్ వచ్చి మనకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి.
0: బాగా చెప్పారు. ఇప్పుడు ఏ వృత్తిలో చూసుకున్నా వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో తప్ప బహుశా అందరూ బరువెక్కారు, అందరికి పొట్ట వచ్చేస్తున్నది, 30 సంవత్సరాలకే జనం అట్లా కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటివి కారణాలుగా ఉన్నాయి. సరే, అయితే జీవన శైలిలో మార్పులు మాత్రం చాలా అవసరము, గుండె వ్యాధుల నుంచి గురి కాకుండా ఉండాలంటే అన్నది మాత్రం మీరు గట్టిగా చెప్తున్నారు డాక్టర్ గారు. సరే, అయితే ఇప్పుడు ఏ కారణం వల్లనైనా, జీవన శైలి వల్ల కానివ్వండి వేరే కారణాల వల్ల మనకు గుండె సమస్య ఉన్నది, గుండె సమస్య వ్యాధి వచ్చే లక్షణాలు ముందుగా ఏమైనా తెలుస్తాయా? అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నాలో ఏమైనా గుండె వ్యాధి లక్షణాలు ఉన్నాయా, నేను డాక్టర్ దగ్గరికి పోవాలా అని కనిపించే లక్షణాలు ఏమైనా ఉంటాయా?
1: సరే, ఈ క్వశ్చన్ నేను 2 పార్ట్స్ లో డివైడ్ చేశాను. ఫస్ట్ ఏమో యంగ్ పేషెంట్ బిట్వీన్ 20 to 35, ఈ 20 ఇయర్స్ వయసు మధ్య ఇంకా 35 వరకు మనం సింప్టమ్స్ చెప్పలేము, ఎందుకంటే ఇవి సడన్ వస్తాయి. సడన్ వస్తే దేర్ ఇస్ నో సింగిల్ టెస్ట్, ఒక సింగిల్ టెస్ట్ ఏం లేదు. ముందే మనం ప్రెడిక్ట్ చేసి
0: ఏదైనా
1: ఇన్ ఫ్యూచర్ రావచ్చు అటాక్ అని ప్రెడిక్ట్ చేసి ప్రికాషన్స్ తీసుకోవడం ఈ ఏజ్ గ్రూప్ లో అంత రోల్ లేదు అది ఆ టెస్ట్కి. జస్ట్ మనం సింప్టమ్స్ మానిటర్ చేస్తూ ఉండాలి, లైక్ సడన్ సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఆయాసము, నడుస్తే ఫెటీగ్ వచ్చినా, ఈ సింప్టమ్స్ మనం మానిటర్ చేస్తే ఏమైనా ఉంటే
0: వెంటనే
1: మెడికల్ అటెన్షన్ హాస్పిటల్ కి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుంటే బయ బెటర్ ఉంటుంది.
0: అంటే గుండె నొప్పి వస్తున్నా, నడిస్తే అలసట అనిపిస్తూ ఉన్నా, ఆయాసం వస్తూ ఉన్నా, మనకు గుండె వ్యాధి ఉన్న లక్షణం ఉందేమో, ఉందో లేదో వెళ్ళి పరీక్షించుకోవడం మాత్రం చాలా అవసరం. సరే, ఇప్పుడు ఈ యువతలు 20 నుంచి 35 సంవత్సరాల వాళ్ళలో ఈ మధ్య కొత్తగా వస్తుంది ఈ సమస్య అన్నారు, కానీ మామూలుగా అయితే గుండె వ్యాధులు 40 తర్వాతనే వ్యక్తులకు వచ్చే అవకాశం ఎక్కువ కదా?
1: అవును.

0: ఏ కారణం అంటే అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్ షుగర్స్, ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి లాంగ్ టైమ్ అట్లానే ఉంటే అదే గుండె వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు. దానికే స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. అది అట్లీస్ట్ 35-40 ఇయర్స్ పైన అట్లీస్ట్ సంవత్సరంలో ఒకసారి మనం స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉండాలి. దాంట్లో బ్లడ్ షుగర్స్, ఇంకా మన లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయాలి మనం. థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయాలి. ఇంకా టీఎంటీ టెస్ట్ అని ఉంటది, అది అంటే ట్రెడ్మిల్ పైన నడిచి మన హార్ట్ పైన ఎంత ప్రెషర్ పడుతుంది, దానివల్ల ఏమైనా ఈసీజీ చేంజెస్ వస్తున్నాయా, అది చూస్తే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అవును కొన్ని కొంచెం ఒక కొన్ని పర్సంటేజ్ బ్లాక్స్ ఉంది, మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలా లేదా అది తెలుస్తుంది. టీఎంటీ టెస్ట్ అంటారు. టీఎంటీ, లిపిడ్ ప్రొఫైల్, ఇంకా బ్లడ్ షుగర్స్, థైరాయిడ్ ప్రొఫైల్, ఈ నాలుగు టెస్ట్ మనం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనం చేయాలి.
1: 35-40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలన్నీ, మీరు చెప్పిన నాలుగు పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, టీఎంటీ టెస్ట్, ఇంకా చెప్పండి మిగతా రెండు,
0: థైరాయిడ్, షుగర్స్.
1: థైరాయిడ్, షుగర్స్ ఈ పరీక్షలన్నీ చేయించుకుని ఏ సమస్య లేదని నిర్ధారితం చేసుకోవడం మంచిది.
0: సేఫ్,
1: సేఫ్ సైడ్ బాగుంది. అయితే ఇప్పుడు మీరు పనిచేస్తున్న రిమ్స్ ఆసుపత్రిలో గుండె సమస్యలు, గుండె సమస్యలు, గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళకి చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా లభ్యం అవుతున్నాయి? ఇంతకు ముందు పెద్దగా లభ్యం అయ్యేవి కాదు, కానీ ఈ మధ్య కార్డియాలజీ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నదని వింటూ ఉన్నాము, అందువల్ల మీ నుంచి ఆ విషయాలు తెలుసుకోవాలని.
0: సరే, ఈ ఫిబ్రవరి మంత్ నుంచి మేము కార్డియాలజీ ఫుల్ ఫ్లెడ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం రిమ్స్ లో. దాంట్లో హార్ట్అటాక్ పేషెంట్స్ కి ఏమేం సర్వీసెస్ ఉన్నాయో ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఇమీడియట్లీ ఫస్ట్ హార్ట్అటాక్ వస్తే ఒక ఇంజెక్షన్ ఉంటది, అది రక్తం గడ్డ వస్తుంది కదా అటాక్ లో, రక్తం అది పల్చబట్టడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం మేము. ఆ ఇంజెక్షన్ బయట తీసుకుంటే 40-50,000 ఉంటది, అది మేము రిమ్స్ లో అది ఫ్రీ ఇస్తున్నాం, ఉచితంగా ఉంది. నెక్స్ట్ 2D కో ఫెసిలిటీ ఉంది, రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ 2D కో చేస్తున్నాం హార్ట్అటాక్ పేషెంట్స్ కి. 2D కో తర్వాత ట్రాన్స్ ఇసోఫేజియల్ ఈకో ఉంది, అది అది 2D కో మామూలుగా మనం పైనుంచి చేస్తున్నాం. ట్రాన్స్ ఇసోఫేజియల్ ఈకో అంటే ఒక చిన్న కెమెరా వేసి ఇసోఫేగస్ అంటే మనం ఫుడ్ పైప్ నుంచి చేస్తారు, అది ఆ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ట్రెడ్మిల్ టెస్ట్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కోసం హోల్టర్ మానిటరింగ్ చేస్తారు. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ప్రాబ్లమ్ ఉందా
1: లేదా తీరు సరిగ్గా లేకపోతే
0: అది ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన. నెక్స్ట్ యాంజియోగ్రామ్, నంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే మన గుండె నరాల్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అది తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ టెస్ట్ ఉంటది. అటాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యాంజియోగ్రామ్, ఆ యాంజియోగ్రామ్ ఫెసిలిటీ ఉంది. స్టెంటింగ్, అది ఏమైనా బ్లాక్స్ ఉంటే స్టెంట్ చేస్తారు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర.
1: అంటే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ, అది అంటే మొత్తం ఛాతీ తెరిచి గుండెకు ఆపరేషన్ చేసే ఆ ఒక్క పద్ధతి తప్ప మిగతా అన్ని సౌకర్యాలు
0: ఉన్నాయి.
1: బాగుంది కాబట్టి, ఉచితంగా లభిస్తున్నాయి కాబట్టి ఈ సౌకర్యాలను అందరూ వాడుకోవచ్చు. పరిచయ కార్యక్రమం ముగించే ముందు డాక్టర్ గారు, వింటున్న శ్రోతలకి మంచి గుండె ఆరోగ్యము, రక్తనాళాల ఆరోగ్యము పెంపొందించుకోవడానికి, కొనసాగించడానికి ప్రతివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవనశైలి ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఇవ్వవద్దగిన సలహాలు అన్ని కూడా ఒక చోట చేర్చి చెప్పండి.
0: ఫస్ట్ నేను యంగ్స్టర్స్ చెప్తాను, మీరు అడిక్షన్స్ ఏమైనా ఉంటే అది అవాయిడ్ చేయండి.
1: అంటే వ్యసనాలు,
0: వ్యసనాలు ఏమైనా ఉంటే అది బంద్ చేయండి ఫస్ట్. ఇంకా డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఒక 30-45 మినిట్స్ డైలీ వాకింగ్ చేయండి. మీరు జిమ్ కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే అవసరం లేదు, జస్ట్ వాకింగ్ రన్నింగ్ డైలీ 30-45 మినిట్స్ చేస్తే అదే సరిపోతుంది మీ హెల్దీ లైఫ్ అంటే హెల్దీ బాడీ కోసం. నెక్స్ట్ మీరు డయాబెటీస్ ఉంటే, డయాబెటీస్ ఆఫ్టర్ అడిక్షన్స్ అది డయాబెటీస్ చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్స్ కి చెప్తున్నా అదే కంట్రోల్ లో పెట్టండి,
1: బ్లడ్ షుగర్ అనేది
0: బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మనకు హార్ట్ లో బ్లాక్స్ వచ్చే లేకపోతే పారలైసిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మనకు. బ్లడ్ ప్రెషర్ సేమ్, బ్లడ్ షుగర్. నెక్స్ట్ ఏమైనా ఆల్రెడీ మీకు హార్ట్అటాక్ వచ్చింది లేకపోతే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకేమో ఒక టెస్ట్ ఉంది, లైపోప్రోటీన్ లెవెల్స్ చెక్ చేస్తాం మనం. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 8-10 మెంబర్స్ ఉంటే అందరికి హార్ట్ ప్రాబ్లం రావు, ఆ లైపోప్రోటీన్ లెవెల్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయో లేకపోతే కొన్ని మ్యూటేషన్స్ ఉంటే అది వస్తుంది మనం.
1: అదే కుటుంబంలో ఎక్కువ మందికి గుండె సమస్యలు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా పరీక్షలు చేయించుకోవడం,
0: లైపోప్రోటీన్ పరీక్ష చేసుకుంటాం.
1: ఆహారం ఎటువంటి తీసుకోవాలి మీరు, అంటే మంచి ఆహారం అంటే దేని అంటారు మీరు?
0: అదే మంచి ఆహారం అంటే రైస్ క్వాంటిటీ తగ్గిస్తే మంచిది, జోవార్ బేస్డ్

0: ఒకటి రెండు గుడ్లు తినడం మంచిది అని చెప్తున్నారు మీరు. కూరగాయల సంగతి ఎట్లాగా మరి, అంటే మాంసం తినని వాళ్ళు తెల్ల బియ్యం ఏమో ఎక్కువ తినకూడదు అన్నారు మీరు, మరి కూరగాయలు ఏ స్థాయిలో తీసుకోవాలి?
1: కూరగాయలు అంటే అదే లిమిటేషన్స్ ఏమి లేవు దానికి. అంటే మనం నేను తీసుకునే క్వాంటిటీ వేరు ఉంటది, మీరు తీసుకునే క్వాంటిటీ, జస్ట్ మనం సాటైటీ అంటారు, అంటే భూక్ లగ్గై భూక్ బసోగై మీరు,
0: అంటే
1: ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి మనం.
0: అతిగా తినకుండా కడుపు నిండా తినే ఆహారంలో కూరగాయలు మోతాదు పెంచుకోవాలి.
1: ఒక మనం ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన స్టమక్ ని మనం 4 పార్ట్స్ లో డివైడ్ చేసి 3 పార్ట్స్ వచ్చింది, 1 పార్ట్ మనం అట్లానే ఎంటీ వదిలేస్తే మంచిది. అంత క్వాంటిటీ
0: పొట్ట నిండా తినాలి అని పెట్టుకోకుండా 3 ఒక వంతు ఖాళీ ఉండేలాగానే తినాలి, వ్యాయామం చేయాలి. ఇవి పాటిస్తే మన దృష్టి కూడా బాగుంటే చాలా కాలం గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. చాలా బాగుంది డాక్టర్ గారు, సరికొత్త పరిజ్ఞానాన్ని అనుసరించి అసలు గుండె వ్యాధులు సమస్యలు రాకుండా ఎలా ఉండవచ్చునో చెప్పారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఈ గుండె వ్యాధుల చికిత్సకు ఎటువంటి మంచి ఏర్పాట్లు ఉన్నాయో కూడా చెప్పారు. చాలా ధన్యవాదాలు. రిమ్స్ సౌకర్యాలని ప్రజలందరూ కూడా, గుండె సమస్యలు ఉన్నవారు అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత ఉచితంగా కూడా చేస్తున్నారని చెప్పారు డాక్టర్ గారు, కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకోవచ్చని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్తున్నారు, అంతే కదండి డాక్టర్ గారు? చాలా ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం. ఇప్పటిదాకా మీరు గుండె సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగం ముఖ్యులు డాక్టర్ మహమ్మద్ చకరియాతో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన కార్యక్రమం ఇది. శ్రోతలు ప్రసార సమయంలో వినలేకపోయినా శ్రోతల కోసం, శ్రోతల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. శ్రోతలు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. మీరే కాదు, మీ దోస్తుల చుట్టాలకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరకండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టంలా గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ, సూక్ష్మ వ్యాయామాల గురించి ఆదిలాబాద్ కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు.
4: గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గుండెకి విశ్రాంతినిచ్చేటువంటి సంగీతాన్ని వినడం, మరి చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేయడం, భక్తి గేయాల లాంటి పాటలు, మనసుకు ఉల్లాసాన్ని కలిగించేటువంటి పాటల్ని పాడడం, మరి అంతేకాకుండా లాభాపేక్ష లేనటువంటి పనులు చేయడం, అనగా వాటి వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది, తద్వారా మనకి కొంత ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి లాభాపేక్ష లేనటువంటి పనులు చేయడం ముఖ్యంగా అవసరం. అంతేకాకుండా ఆహారం విషయంలో మనం ఎక్కువగా చాలా మంది కొవ్వు పదార్థాలు, మసాలాలు అనగా మాంసాహారం ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ ఆహార పదార్థాలని కొద్దిగా తగ్గిస్తూ యోగా, ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల గుండెపోటు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, పాలు, పాలతో తయారేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ యొక్క జబ్బు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్, కొవ్వు నాళాల్లో చేరుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ నిండడం వల్ల గుండె నుండి రక్తాన్ని శరీర భాగాల్లోకి తీసుకుపోవడం, మరి శరీర భాగాల్లో ఉండేటువంటి చెడు రక్తాన్ని గుండెకి తీసుకురావడంలో ఇవి మనకి అడ్డంకా మారుతాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలని తీసుకోకుండా ఉండడం వల్ల మనం గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు తోడ్పడుతుంది. మరి అంతేకాకుండా చాలామంది ఈ యొక్క మాంసాహారంతో పాటు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం, మరి ఫ్రైడ్ రైస్ అలాంటివి తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, మరి విశ్రాంతి లేకుండా పనులు చేయడం, మరి అంతేకాకుండా ముఖ్యంగా పొగ త్రాగడం, ఇలాంటివి ఏవైతున్నాయి గుండెపోటుకి కారణమవుతాయి. కాబట్టి వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. కాబట్టి ఆహారం లోపల మనం ముఖ్యంగా మరి తీసుకోవాల్సినటువంటి ఆహారం, పండ్లు, పండ్ల

రసాల్ని ఎక్కువగా తీసుకోవడం, మరి ఆకుకూరలు కూరగాయల్ని ఎక్కువగా తినడం, ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలు కాయగూరలతో పాటుగా ఆకుపచ్చని విత్తనాల్ని ఎక్కువగా తీసుకోవడం, వాటితో పాటు ప్రతిరోజు సాధన చేయడం, వాకింగ్ చేయడం, ఆ వాకింగ్ కూడా చాలా నెమ్మదిగా నడవడం, మరి దానితో పాటుగా సూక్ష్మ వ్యాయామాలు చేయడం, మరి యోగా ఆసనాలు వేయడం, ఇది ప్రతిరోజు చేసినట్లయితే మనం గుండెపోటును కొంతవరకు రాకుండా కాపాడుకోవచ్చు. అయితే గుండె ఆరోగ్యంగా మరి ఎక్కువ కాలం పనిచేయాలి అని అంటే మనము భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు భోజనం రాత్రి పూట 7 గంటలకే ముగించుకొని 1-2 గంటల తర్వాత మనం పడుకున్నట్లయితే గుండెకి విశ్రాంతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఆ విషయంలో పాటు మనం ఇలాంటి జాప్యం చేయకూడదు. అంతేకాకుండా మరి శరీరం బరువు పెరగడం, బానపుట్ట, వీటి వల్ల మొట్టమొదట మనిషికి తయారయ్యేటువంటిది ఏంటంటే గ్యాస్ ట్రబుల్. ఆ గ్యాస్ ట్రబుల్ చేత కూడా గుండెకి ఈ ఒత్తిడి ఎక్కువైపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ ట్రబుల్ రాకుండా చూసుకోవడం, అది పెరిగినటువంటి శరీరానికి రక్తాన్ని ఎక్కువగా అందించవలసి వస్తుంది. కాబట్టి ఆ రక్తాన్ని ఎక్కువగా అందించాలంటే ఎక్కువ పంపు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పంపింగ్ చేయడం లోపల గుండెకి అతిగా కష్టం అవుతుంది. ఎక్కువ కష్టం అవడం వల్ల అది పంపింగ్ చేయలేకపోతుంది. కాబట్టి శరీరం యొక్క బరువును కూడా పెరగకుండా చూడడం, పెరిగినట్లయితే ఒకవేళ ఆ పంపింగ్ కనుక అలా చేసినట్లయితే అది గుండెపైన ఎక్కువ బరువు పడుతుంది. కాబట్టి ఆ గుండె కూడా అలసిపోతుంది. కాబట్టి ఆ విధంగా శరీరం యొక్క బరువును పెరగకుండా చూడడం చేసుకోవాలి. ఒకవేళ హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆ మలబద్ధకం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయిపోయి అది గుండెకు చేరడం, గుండె నొప్పి రావడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు కనుక ప్రతిరోజు పండ్ల రసాలు, తర్వాత మెత్తగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలనే తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా పొగ త్రాగడం పూర్తిగా మానేసి ఎండాకాలంలో కనుక అయినట్లయితే చల్లటి నీళ్లతో స్నానం చేయడం, చలికాలంలో అయితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం తప్పకుండా చేయాల్సినటువంటిది. కాబట్టి గుండె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె మన శరీర భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవానికి రక్తాన్ని అందించేటువంటిది గుండె. మరి అది ఎక్కువగా పంప్ చేయాల్సి వస్తుంది. మరి పెరిగినటువంటి శరీరానికి ఎక్కువ రక్తం అవసరం పడుతుంది. మరి ఆ శరీరానికి కావాల్సిన రక్తం అందించాలంటే ఎక్కువ పంపింగ్ చేయవలసి వస్తుంది. కాబట్టి గుండె తొందరగా అలసిపోతుంది. కాబట్టి శరీరాన్ని పెరగకుండా చూసుకోవడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీటితో పాటుగా మనము ప్రతిరోజు ఉదయమే అనగా 4:30-5 గంటల సమయంలోనే లేవడం, లేస్తూ నెమ్మదిగా వాకింగ్ చేయడం, ఆ వాకింగ్లో మనకి కావాల్సినటువంటి మంచి గాలి అనగా గుడ్ కొలెస్ట్రాల్ దొరికేటువంటి గాలి మనకు ఉదయమే కలుగుతుంది. కాబట్టి ప్రతి పేషెంట్ కూడా ఉదయం గనక వాకింగ్ చేసినట్లయితే ఆ గుడ్ కొలెస్ట్రాల్ని తీసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటకు పంపించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతుందో ఆ నాడుల్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి మనకు రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తుంది. అందుకని మనం తప్పకుండా ఉదయమే లేవడం అలవాటు చేసుకోవాలి. మరి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. చాలా మంది అలా నిద్రపోతుంటారు. వెంట నిద్రపోవడం వల్ల కూడా అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా అది ఫ్యాట్ గా మారుతుంది. చాలా మంది భోజనం పైన భోజనం చేస్తుంటారు. ఆ విధంగా చేసిన వెంటనే పడుకోవడం, ఇది సరి అయినటువంటిది కాదు. దానివల్ల శరీరం లోపల కొవ్వు పేరుకుపోతుంది. నాలుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ జరగకుండా అడ్డంకం మారుతుంది. గుండె రక్తాన్ని అందించడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మెత్తగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం, పండ్లు ఎక్కువగా, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం చేసినట్లయితే గుండెని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ యోగా థెరపీలో మనకి కొన్ని ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, మరి ప్రాణాయామాలు ఉంటాయి. అలాంటివి ఎలా చేయాలో తెలుసుకుందాం. వినేవాళ్ళు, ముఖ్యంగా గుండె నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, అనగా ఇంతకు ముందు కొద్దిగా ట్రీట్మెంట్ జరిపి లేదా ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు, లేదా వస్తుంది అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు కానీ, ముందుగా కాళ్ళు ముందుకు చాపి చేతులు వెనక్కి పెట్టుకొని నిటారుగా కూర్చోండి. మీ దృష్టి, మీ మనస్సుని మోకాళ్ళపైన నిలపండి. నెమ్మదిగా కళ్ళు మూయండి. మీ యొక్క మోకాళ్ళని పైకి కిందికి నెమ్మదిగా కదిలిస్తూ ఉండండి. కదిలించేటప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేషన్ మోకాళ్ళపైన ఉంచండి. శ్వాస పీల్చడం వదలడం, పీల్చడం వదలడం, ఆ విధంగా 50 నుండి 100 సార్లు అలా నెమ్మదిగా కదిలిస్తూ ఉండండి. కదిలించినప్పుడు మీ మనసుని మోకాళ్ళపై నిలపండి. మోకాళ్ళు చాలా సులభంగా మూమెంట్ ఫ్రీగా ఉండేలా అవుతున్నట్లు మీరు తెలుసుకుని రిలాక్స్ చేయండి. అంతేకాకుండా
రెండు పాదాలు

0: పాదాలపైన మనసు తీసుకెళ్ళండి. పాదాలని పక్కలకి కదిలించే ప్రయత్నం చేయండి. ఒకదానితో ఒకటి తాకిస్తూ పాదాలని కుడి ఎడమకు రెండింటిని కలపడం, మళ్ళీ పక్కలకి, మళ్ళీ కలపడం, పక్కలకి కలపడం, ఈ విధంగా బాగా కదిలిస్తూ ఉండండి రెండు పాదాలని. ఆ విధంగా కూడా ఒక 50 నుండి 100 సార్లు ప్రక్కలకి కదిలిస్తూ రిలాక్స్ చేయండి. తర్వాత రెండు పాదాలని కలపండి. శ్వాస వదులుతూ మీ పాదాలని ముందుకు పంపుతూ మోకాలు చిప్పల్ని వెనక్కి లాగండి, కాంట్రాక్షన్ చేయండి. అదే విధంగా మళ్ళీ ఒకసారి శ్వాస వదులుతూ, మళ్ళీ శ్వాస పీల్చుతూ వెనక్కి, మళ్ళీ శ్వాస వదులుతూ పాదాలని ముందుకు నెడుతూ శ్వాస పీల్చుతూ నిదానంగా వెనక్కి నెట్టండి. ఈ విధంగా ఒక 20 నుంచి 24 వరకు ఏకాగ్రతని యాంకిల్స్ పైన పెట్టండి. శ్వాస పీల్చుతూ పైకి, శ్వాస వదులుతూ ముందుకు, ఈ విధంగా ఒక 24 వరకు చేయండి. ఇప్పుడు మళ్ళీ రెండు పాదాలను కలపండి. ముందుగా క్లాక్ వైజ్గా తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస పీల్చుతూ వెనుకకి, ఎడమ నుండి కుడికి, వెనుకకి, ఎడమ వైపు ముందుకి, ఆ విధంగా క్లాక్ వైజ్గా నెమ్మదిగా తిప్పండి. అంకిల్స్ పైన మీ మనసు పెట్టండి, నెమ్మదిగా తిప్పండి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఒక 20-24 సార్లు కుడి నుండి ముందుకి, ఎడమ వైపు, వెనుకకి, మళ్ళీ కుడివైపు, ఆ విధంగా ఒక 20-25 సార్లు నెమ్మదిగా తిప్పండి. ఈ విధంగా మీ కాళ్ళని, కీళ్ళని బాగా కదిలిస్తూ మీ శరీరాన్ని నొప్పి లేనటువంటి విధంగా, అంటే పూర్తి రిలాక్స్గా ఉండేలా అలాగే కూర్చోండి. నెమ్మదిగా కాళ్ళు దగ్గరికి మడిచి సుఖాసనంలో, అనగా మనం భోజనం చేస్తున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటామో చక్కగా నిటారుగా కూర్చోండి. తల వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ రెండు చేతుల్ని ముందుకు చాపండి. చేతి వేళ్ళని శ్వాస పీల్చుతూ బలంగా స్ట్రెచ్ చేయండి. బాగా ఒకరు పట్టి లాగుతున్నట్లుగా వేళ్ళని టైట్ చేస్తూ బాగా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాస వదులుతూ పిడికిలు పట్టి బొట్టు వేలు లోపలికి మడిచి ప్రెస్ చేయండి. మళ్ళీ శ్వాస పీల్చుతూ చేతి వేళ్ళని మళ్ళీ ముందుకు తీసుకోండి, స్ట్రెచ్ చేయండి. వదులుతూ ప్రెస్ చేయండి. మళ్ళీ శ్వాస పీల్చుతూ, శ్వాస వదులుతూ, ఈ విధంగా ఒక 20 నుండి 24 సార్లు అలా బలంగా కదిలించండి. తర్వాత మీ రెండు చేతుల్ని కలపండి. నెమ్మదిగా మణికట్టు దగ్గర బెండ్ చేయండి. శ్వాస వదులుతూ కిందికి పంపండి. శ్వాస పీల్చుతూ వెనక్కి, మళ్ళీ శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుతూ, శ్వాస వదులుతూ, ఆ విధంగా ఒక 25 వరకు ఆగకుండా కంటిన్యూ చేయండి. మనసుని మణికట్టు పైన పెట్టండి. ఏకాగ్రతతో చేయండి. కళ్ళు మూసుకోండి. వీలైనంత వరకు కళ్ళు మూసుకొని ఉండాలి. ఓకే, రిలాక్స్.
1: ఇప్పటిదాకా మీరు యోగం అనే అదృష్టంలా గుండె ఆరోగ్యానికి యోగా థెరపీ, సూక్ష్మ వ్యాయామాల గురించి ఆదిలాబాద్కి చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించిన ప్రసంగం విన్నారు. ఇది పునఃప్రసారం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా. అందరూ గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటూ ఆరోగ్యంలో మార్పును తీసుకురావాలనేది మా ఆకాంక్ష.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నది అంబటాల సంగతులు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు అనురాగ దేవత చిత్రం నుంచి పి సుశీల పాడిన గీతం విందాం. రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: ఈవేళటి కథ చుడిగుండల్లో ముక్కు పుడక.
1: అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెరికలు తిరిగి, కోసురాళ్ల సందున సుళ్లు తిరిగి, మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్లకి గొప్ప సరదా. చింతచెట్లపైనుంచి కృష్ణలో దిగితే మారలేయక్కర్లేదు, కాలు అడించక్కర్లేదు, కన్నుమూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాము. అంత వేగం. ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కుని మనమూ సుళ్లు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్లు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాస నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్లమీద, కోసురాళ్లమీద, చట్టుమీద పిడకలు కొడతారు. కృష్ణయితే దూరంగా వెళ్లిపోయింది కాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లింకా ఉన్నాయి. ఆ నిలవ నీళ్లలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటిపక్కనే ఓ ఇలకలోళ్ల జంట, బాచిగాడు, సింగి. నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వంచిన తలెత్తలేదు, నడువు నిటారుగా నిలపలేదు. పొద్దుట్నించి చేటలతో, జల్లెలతో ఆ నిలవనీళ్లు జల్లిస్తున్నారు. రాళ్లు ఏరుతున్నారు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసక గాలిస్తున్నారు.

ఉదయం గుళ్ళో తీర్థం విందు తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింతచెట్టు కొమ్మన చిగురుల చీరలో వెళ్లాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాలకోసం కివ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన 2 రాళ్లు మోపుచేసి 4 చితుకులు ఏరుకొచ్చి గంజికాచింది. ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంచుకుందుకు వేయించింది. ఇక సాల్లేవయ్యా దొరా, లేచిరా, గంజి తాగుదువు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుపచువ్వలాంటి శరీరాన్ని కావిడిబద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు. లోతుగా ఉన్న నిలవనీళ్ల వైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకుని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడియెండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున్న మెరుపులా ఓ ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎరుకలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దణ్ణాలు దొరా అని నేలతాకారు. ఆ నేలతాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వెళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలుకలోళ్ళు. పగపట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. దొంగనా ఎళ్లలారా అని దీవెనతో మొదలుపెట్టి, ఆ గుంటలో మా ఇంట్లో ముక్కుపడక దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య. మాడుమీద కట్టిపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి సింగికి. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేద్దొరా అని గిరగల్లాడుతున్నట్లు అంటున్నారు. దొంగనా ఎళ్లలారా, ఏడుపు లాపండే, ఆ ముక్కుపుడక మా ఇంట్లోకి పుట్టింటోరు పెట్టింది. కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది, మనిషి సగమైంది. తెల్లారేసరికది తేలేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు, అది లేకపోతే భూమయ్య చూపు తమని తమ గుడిసెని తమ వంశాన్నే బుక్కి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు. పండే అన్నాడు భూమయ్య. కందిపుల్లలా లేచినుంచున్నారు ఎలుకలోళ్ళు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వటం మరిచిపోయి బెక్కుతోంది సింగి. 2 క్షణాల్లో సాఫైపోయిన పాచిగాడు, ఎందుకే ఏడుపు, ఆ జల్లెడిటి అని నీళ్లవైపుకెళ్లాడు. సంజవేళయింది, జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడిచిమ్ని పెట్టుకుని సూర్యకాంత ముక్కుపుడక కోసం కుళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూపల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాళరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లడుగంటుతున్నాయి, ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది, ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తళుక్కన మెరిసింది. ఓల్దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాళ్లా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసరాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చిక్కిళ్ల మీద కన్నీటి ధారలు. సింగి భళ్ళు భళ్ళును నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారలపైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికిచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు, పోని పప్పన్ను. మంచి రాయి దొరకనీయే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవనీళ్ల దగ్గరికెళ్లాడు. ఆ మాట

0: చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికిచ్చి తను రాళ్లకోసం దేవుళ్లాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం.
1: సుడిగుండంలో ముక్కుపుడక కథ విన్నారు.
2: కథ ఆరేసిన చీర.
0: చట్ట మీద చాకలోళ్ళు బట్టలుతుకుతున్నారు. హుష్ హుష్, ధోవతుల్ని చీరల్ని దుప్పట్లని జంబుకానాల్ని తిరిగేసి తిరిగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బానలో నీలిమందు కలుపుతూ, పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారే అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు, అయినా జన్మంతా చిల్లిబానేనా, కుమ్మరానికి చెప్పి కొత్త చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ. ఓసి పోలీ, జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా, నువ్వు ఓటిదానివైపోయావు, ఇంకొత్తిని కట్టుకోనేంటి అన్నాడు బోసినోటి వెంకయ్య. ఓ లబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే, ఈ బాణమ అయ్యకాలం నాటిదే, ఒడ్డినే పోనిస్తానేటి అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పెళ్లికలు పెడుతున్నాడు. చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ల మూటలతో చేరుతున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్లైన లచ్చి సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచులాటే. తిరిగి తిరిగి ఇంతేళకొచ్చావు, పొద్దు కనిపిస్తందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తెప్పుతావే, వాళ్ళు బట్టలెయ్యాలా తిప్పికొట్టింది లచ్చి.
3: సికార్లే కాదు, మాటలు కూడా నేర్చావు గదే
0: పళ్ళు కొరికాడు సాంబడు.
3: నాకెందుకు సికార్లు, మేసమున్న సోగ్గడవి నీకు కావాలి సికార్లు.
0: ఏటే, నన్నే ఎక్కిరిస్తున్నావు, దర్భిస్మకందానా.
3: ఓ లబ్బా, పెనం మీద అట్లకాడల్లో ఏం ఎగిరిపడుతున్నాడు, మక్కలిరుగదంతా
0: లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు.
3: ఓలమ్మో ఓలమ్మో
0: గొల్లుమంది లచ్చి. వెంకాయి పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి, ఓరు మీరు పడిసావా, బట్టలు తడపకుండానే దెబ్బలాట్లేంట్రా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు. లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ల మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుపట్టి ఇద్దరికీ ముడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దు.

0: వెళుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్తాకోడలంచు పంచ ఉతుకుతోంది. ఆ పంచ కోటేశుది. మొగాడంటే కోటేశ్గాడే అనుకుంది. ఎందుకు, ఈడు ఉన్నాడు మోటు మనిషి. కోటేశు ఎంత నాజుగ్గా ఉంటాడు. వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటుంది. మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలంచు పంచ కట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధిరాజుల్లా ఉండాడు, అందరి కళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు, లచ్చికి కోటేశు మొగుడవలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి, సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళొక పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కాని ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్మని పొంగింది. అత్తాకోడలంచు పంచపరిచి ఎగిరిపోకుండా రాళ్ళు పెడుతుంటే లచ్చి మనసు పొంగింది. సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి, సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం, సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేశు అత్తాకోడలంచు పంచ కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మూటెత్తు అంది లచ్చి. సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు, పెదవులందించి తృప్తిగా నవ్వింది.
1: ఆరేసిన చీర, సత్యం శంకరమంచు వారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.

ఇప్పటిదాక మీరు సత్యం శంకరమ్మంచి వారి అమరావతి కథల సంపుటి నుంచి సుడిగుండల్లో ముక్కు పొడక ఆరేసిన చీర కథలిన్నారు. చదివి వినిపించినది వేమూరి సాధన. ఇంతటితో ఇయ్యలటి కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ కథనం కార్యక్రమం ఆది సోమవారాల్లో రాత్రి 9:30, సోమ మంగళవారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిటి సినీ గీతాల హరివిల్లు నింగి నేలను కలుపుతుంది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తుంది ఈ రంగుల హరివిల్లు, పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగ తీరొక్క పాటలు, ఆ పాటల రమ శ్రోతలు చెప్పే తీరు తీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే కార్యక్రమం సింగిడి. ఇప్పటి నుంచి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలకి నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. చిరునవ్వుతో ప్రారంభమయ్యే రోజు ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఈరోజు మీ రోజు అందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ అంతం చిత్రంలోని ఈ పాట

నిన్నటి బాధతోని ఏలటి రోజుని మొదలుపెట్టద్దు. ఉదయం వచ్చిందంటే మనసుకు కొత్త వెలుగు రావాలా? ఆలోచనలు స్పష్టంగా ఉంటే గమ్యం చాలా దగ్గరవుతుంది. మంచి ఆలోచనలతో ఏ పని తలబెట్టినా ఫలితం మంచిగానే ఉంటుంది. ఇప్పుడు విందాం రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మరి ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగచ్చు. అందుకోసం ఫోన్ చేసి అడగచ్చు. ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటల్ని అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు అయితే 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు గాంధీవం చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, ఎంజి శ్రీ కుమార్ పాడిన ఈ గీతాన్ని రాసింది వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం కీరవాణి.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: హలో చెప్పండి, ఎవరు మాట్లాడేది, మీ పేరు, ఊరు? ఏం చేస్తుంటారమ్మా మీరు? మరి ఇవాళ పోయిన రాసేళ్ళకి పోలేదా? సరే మరి ఏ పాట కావాలి? ఆంజనేయుని పాట మీకోసం. సరే మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి ఆంజనేయుని పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇలా రాత్రి 7:30కి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇలాంటి కార్యక్రమంలో యాసంగిలో పంటల ఎంపిక విత్తే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు కస్బే సుధాకర్తో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో పత్తి సాగులో అనుభవాలను గురించి ఆదిలాబాద్ మండలం కచ్చకంటి గ్రామ రైతు కాసారపు శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇక మీరు వింటున్న ఈ సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జానకి రాముడు చిత్రం నుంచి.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీగీతాల హరివిల్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక ఉత్తరం. ఇరుముడి చిత్రం నుంచి మల్లెపూల పల్లకి అంటూ సాగే పాటను మాకోసం వినిపించండి అని కోరుతూ ఈ ఉత్తరాన్ని రాసి పంపించిండ్రు. పంపిన శ్రోతలు సత్యనారాయణ, స్వాతి, శ్రీనిధి, లోకేష్. వీరి చిరునామా కరీంనగర్ జిల్లా జ్యోతినగర్. వీరి కోరిక మేరకు ఇప్పుడు ఇరుముడి చిత్రంలోని ఈ పాటను విందాం.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: నమస్తే, శుభోదయం సార్.
1: శుభోదయం సార్. మా శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
0: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మాట్లాడుతున్నాను.
1: ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్. నేనైతే కార్పెంటర్ వర్క్ చేస్తాను. దాని తర్వాత సంగీత పరంగా తబలాలు తయారు చేస్తాను సార్. తబలాలు, డోలకులు, కాంగో డ్రమ్స్, ఊళ్ళో డంకాలు, డప్పు కళాకారులకి డప్పులు.
1: అయితే ఇప్పుడు ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాలు బాగా వచ్చినాయి కదా, మరి ఈ సమయంలో మీ దగ్గర ఈ తబలా, డోలక్, డప్పులకి ఎట్లా ఉన్నది గిరాకీ?
0: గిరాకీ అయితే తక్కువగానే ఉంది సార్, ఆదరణ తక్కువగానే ఉంది. గవర్నమెంట్ వల్ల ఏదైనా ప్రోత్సాహకరంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏదైనా మామూలుగా లోన్స్, సబ్సిడీ లోన్స్ అలా వదలటం కానీ, ఏదైనా కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు పేద కళాకారులకి. అలాగే కళాకారులలో తబలాలు కానీ, ఒక హార్మోనియం కానీ తయారు చేసే వాళ్ళు కూడా కళాకారులే. తయారు చేసే కళాకారులకు కూడాను పేద కళాకారులకి గుర్తించి ఇళ్ల స్థలాలు అలాంటి వాళ్ళకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను.
1: అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ తబలా, డోలకి ఇవి తయారు చేస్తుంటారు కదా, మరి వీటికి సంబంధించిన ముడి సరుకు ఏమేమి అవసరం ఉంటాయి, మీరు ఎక్కడి నుంచి వాటిని సేకరిస్తారు?
0: సార్, మాది బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా. నెల్లూరుకి వెళ్తాం సార్ మేము. నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు ప్రతి సండే వెళ్ళి సండే రోజు స్కిన్ తీసుకుంటారు సార్, గోట్ స్కిన్. ఆ గోట్ స్కిన్, తర్వాత బఫలో స్కిన్, ఇవన్నీ తెస్తాం సార్. బఫలో స్కిన్ జడ, గదర అంటారు జడ. ఆ తబలా యొక్క జడ కోసం బఫలో స్కిన్ వాడతాం. గోట్ స్కిన్ తబలా యొక్క మెయిన్ స్కిన్ కనపడేది, ఆ తెల్లంగా ఉంటది, అది గోట్ స్కిన్ సార్. అది వేసి అది చేస్తాం. దాని మీద నల్లంగా ఉంటది సార్, అది మధ్యలో నల్లంగా ఉండేది. స్టీల్ ప్లాంట్ లో వేస్ట్ రాళ్ళు వస్తాయి సార్, ఆ పక్కకు వస్తాయి. ఆ రాళ్లలో కొన్ని బరువు ఉన్న రాళ్ళు తీసుకుని మెత్తంగా పౌడర్ మిశ్రమం తయారు చేసి అన్నంతో కలిపి అది పూస్తారు సార్. దాన్ని కరీని షాహీ అంటారు. అది ధ్వని తీస్తారు సార్, శృతుల ప్రకారంగా. అలాగా తెస్తాం సార్. ఎంతో కష్టం ఉంది దీంట్లో, దీని యొక్క ఇది అట్టడుగునే ఉన్నారు. తబలా తయారు చేసే వాళ్ళు కానీ, ఆ డోలు మూతలు తయారు చేసే వాళ్ళు కానీ, హార్మోనియం తయారు చేసే వాళ్ళు కానీ ఎవరు పై స్థాయిలో ఎవరు లేరు.
1: అంటే మనం నిరుత్సాహపడద్దు, ముందు ముందు మంచి రోజులు వస్తాయి తప్పకుండా. కళాకారులకు కూడా ముందు రోజు ముందు ముందు మంచి రోజులు వస్తాయి, రావాలని కూడా మనం కోరుకుందాం. అయితే ఇప్పుడు ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసారు?
0: గోవుల గోపన్న సినిమాల నుంచి వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామురుడా అని ఆ పాట సార్. అది చాలా బాగుంటది సార్. దాని అర్థం లోతుగా వింటే, అది మనిషి స్వార్థంగా, అంత జ్ఞానం ఉన్న మనిషి స్వార్థంగా చేస్తున్నాడు. మనకు ఆవు ఏంటంటే కళ్ళ కపటం లేకుండా అందరికి సమయంగా, కలెక్టర్ అయినా మామూలు మనిషి అయినా అందరికి సమంగానే పాలిస్తుంది. చనిపోయినప్పుడు కూడా ఆ చర్మం మా తబలాలకి, ఢంకాలకి, మా కాళ్ళకి చెప్పులు గాను రకరకాలుగా పనికొస్తుంది చర్మం కూడా. అలాగా చాలా అర్థం ఉంది సార్, చాలా మంచిగా ఉంటది. అది
1: చాలా సంతోషం. మస్తాన్ భాషా గారు చక్కటి పాటను కోరిండ్రు, ఆ పాటలో ఉన్న అంతర్లీనంగా ఉన్న అర్థాన్ని కూడా మంచిగా విడమర్చి చెప్పిండ్రు శ్రోతలకి. మీకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన ఈ పాట గోవుల గోపన్న చిత్రం నుంచి, ఘంటసాల పి సుశీల పాడినది. కొసరాజు సాహిత్యం, సంగీతం కేవి మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో చెప్పండి అమ్మా. ఇప్పుడు మీ వినిపిస్తుందా? చెప్పండి, ఎక్కడి నుంచి? ఆనంద్పూర్ నుంచి రేష్మ. ఏ పాట కావాలమ్మా? ఆనంద్పూర్ గ్రామం నుంచి రేష్మ గారు ఫోన్ చేసిండ్రు. మరి వారి మాటలు స్పష్టంగా వినబడడం లేదు. వారు అడిగిన పాట ఒక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి, ఈ పాట మా కోసం వినిపించాలని కోరారు. ఇప్పుడు వారి కోసం ఒక్కడు చిత్రం నుంచి ఈ పాటను విందాం. ఉదిత్ నారాయణ్, సుజాత కలిసి పాడిన గీతం ఇది. మణిశర్మ సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం.

0: చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన భాష మనయాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరుకని అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఈ కార్యక్రమం 10 కొట్టేదాకా షూర్ అవుతుంది. మరి గిన్నడమల ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా శ్రోతలు గవిటిని పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ ఇప్పుడు ఇందాం కార్యక్రమంలో. స్వయం కృషి చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు విన్న ఈ పాట స్వయం కృషి చిత్రంలోనిది. ఎస్ జానకి పాడిన గీతం, సీతారామశాస్త్రి సాహిత్యం, రమేష్ నాయుడు స్వరకల్పన. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి గ్రామం నుంచి కళావతి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అమ్మ, చెప్పండి, ఎట్లా ఉన్నారు?
1: మన అన్నయ్య సినిమా కావాలా
0: పాట? మంచిదమ్మా, పాట వినిపిస్తాం. మరి ఈ పాట నీకు ఎవరెవరు కొడుతున్నారు?
1: ఇక్కడ ఈ ఊరు నుంచి అనిత, లలిత, పద్మ, వెంకటమ్మ, అందరి తరఫున మీ తరఫున అందరికి పాట అయింది.
0: సరే, మరి పాట అయితే వినిపిస్తాం. మరి ఇవాళ ఏం కూరగాయలు తీసుకొచ్చిండ్రు?
1: టిఫిన్ చేసిన మరి ఇంకా ఇప్పుడు చేసిన వేసుకున్నా.
0: కాదు, మరి ఇవాళ కూరగాయలు తీసుకురాలేదా మీరు?
1: కూరగాయలు బాగానే కదా సారు, ఏం చేస్తావు, బాగా మంచి చేయలేక ఇల్లు కిరాయి ఒక్కసారి వచ్చింది 1500. అసలు బ్యాంకు షాప్ అయిందా, ఇంట్లో సామాన్లు లేక బాగా మంచి చేయలేకుంటే
0: ఫోన్. సరే, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం. శ్రోతలతో మీ పరిచయం. చెప్పండి, మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు నుంచి. కాదర్ భాష సార్?
1: కాదర్ భాష నెల్లూరు నుండి. చెప్పండి, ఏం చేస్తున్నారు?
2: టైలరింగ్ చేస్తున్నాం సార్. హ్యాపీగా ఉన్నాం టైలరింగ్ చేస్తున్నా. దేవుడి దయవల్ల వర్క్ జరగతా ఉంది.
1: ఎట్లా ఉన్నది పని?
2: బాగుంది సార్.
1: బాగుందా?
2: బాగుంది. మనం డిసిప్లైన్ గా ఉంటే అది బాగుంటది.
1: ఎట్లా అంటే మీకు ఎప్పుడు సీజన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటది?
2: సీజన్ అని ఇప్పుడు ఇప్పుడు సీజన్ అంటే రెడీమేడ్ వచ్చింది కాబట్టి సీజన్ అని లేదు. ఆన్లైన్ తెప్పించుకుంటున్నారు. మా కస్టమర్స్ ఉండరు, రెగ్యులర్ కస్టమర్ వాళ్ళు వస్తుంటారు స్టెప్ బై స్టెప్. అలా వస్తుంటాయి.
1: ఇంకా ఏ పాట వినాలనిపించింది మరి ఈ పూట ఫోన్ చేసిండ్రు?
2: వాళ్ళ మన తేట తేట తెలుగులో గంటాల పాట కావచ్చు ప్రేమనగర్ లో.
1: ప్రేమనగర్ చిత్రం నుంచి? సరే, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇలా ప్రముఖ సినీ నటి ఖుష్బూ పుట్టినరోజు. ఖుష్బూ తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించిండ్రు. నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన ఖుష్బూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా నియమితులైనరు. 1991లో చిన్న తంబి అనే సినిమా ద్వారా కోలీవుడ్ లో అడుగుపెట్టిండ్రు ఖుష్బూ. ఖుష్బూ తెలుగులో అజ్ఞాతవాసి, కలియుగ పాండవులు, స్టాలిన్, రాక్షస సంహారం, చిన్నోడు పెద్దోడు, జయసింహ, పెద్దన్న తదితర సినిమాల్లో నటించిండ్రు. తాజాగా ఖుష్బూ గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో జగపతి బాబుకు జంటగా నటించిండ్రు. ఇలా ఖుష్బూ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన చిన్నోడు పెద్దోడు చిత్రంలోని ఈ గీతాన్ని ఇప్పుడు విందాం.

శ్రోతలు, మీరు వింటున్న ఈ సింగిడి కార్యక్రమంతో పాటు పొజ్జామట్ల 5 ఒట్టంగా ప్రసారమయ్యే మాట చెప్పుని పాట అయినరి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఉత్తరాల ద్వారా కూడా పాటలు అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకా 2950081. అట్లాగే ఈ సింగిడి మాట చెప్పుని పాట అయినరితో పాటు రాత్రి 8 ఒట్టంగా ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి కూడా ఫోన్లు చేసి శ్రోతలు తమకు నచ్చిన పాటల్ని అడగవచ్చు. కార్యక్రమంలో చివరగా అల్లుడు గారు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా కొన్ని వార్తల్లోని ముఖ్య అంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్టంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమాపేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడానికి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్టేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్ పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కెవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు అటెండ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి helloviviidh@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఏమాయ చేసావే చిత్రం కోసం దీవన్ చిన్మయ్య పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు మీకోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015 వరకు విడుదలైన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే HELLOVIVIDHBHARATIHYD@gmail.com కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణా రాంప్రసాద్, రామ్ చరణ్, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు. మీకోసం వినిపిస్తున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి హరీష్ జయరా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హేమలత విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015లో రిలీజ్ అయిన మూవీస్ లోంచి మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు పంపించాల్సి ఉందా. మా ఇమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మేరిట్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:20:20. ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంజిత, శాంతి, జాన్సన్, బేగంపేట్ హైదరాబాద్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ ని, అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి helloviviidhbharatihyd@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు లీలా వెంకట్ చందనగర్ నుండి. మీ అందరి కోసం ఈ పాట

0: చిత్ర కథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం.
1: పమ పని పమ పని పమ పని గమ పని సని సని.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట అత్తారింటికి దారేది. చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మీకోసం ఈ పాట.

0: ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మర్యాద రామన్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత మీ అందరి కోసం వచ్చేస్తుంది. మర్యాద రామన్న చిత్రం కోసం రఘు గీతామాధురి పాడిన పాట, చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం.
2: Oh yeah.

0: da quelle.
1: Quelle raie!
2: మేరిటన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:49:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి hellovividhbharetihydi@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం రాహుల్ శ్వేత పాడిన పాట అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగోడ్ మల్లేష్ గోడ్ విజయలక్ష్మి కళ్యాణి భవానీ సుప్రియ కృష్ణకాంత్ గౌడ్ సాయి చరణ్ బృందా చిన్నమంతల.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా రాబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. మా వివిద్ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట, రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు మరికొద్ది సేపట్లో రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమాపేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్ లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ రెండవ సమాపేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల వినియోగం, ఖాతా నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమాపేశమై రాష్టంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమాపేశం జరగనుంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్టాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03:42. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి వింటారు.

0: 획득할 수 있나이.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ ఆర్జే అనిత. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఒక సినిమా జనాలను థియేటర్ల వద్ద బారులు తీరేలా చేసింది. కేవలం కెమెరా ట్రిక్స్, మనుషుల ఊహాశక్తితో తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతం జరిగింది. తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ రోజుల్లోనే ఒకే ఒక్క సినిమా ఒక తరాన్ని మొత్తం ఊహల పల్లకిలో ఊరేగించింది. అసలు జానపద చిత్రాలు అంటేనే నచ్చని వారిని కూడా థియేటర్ల వైపుకు నడిపించింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆస్వాదించిన అద్భుత జానపద చిత్రం అది. రెక్కల గుర్రాలు, రెండు తలల రాక్షసులు, అంగుళం పరిణామం లేని మనుషులు, వినడానికే వింతగా ఉంటుంది కదూ. మరి ఇవన్నీ తెర మీద కనువిందు చేస్తే ఎలా ఉంటుంది? కమర్షియల్ మాస్ సినిమాలు సూపర్ సక్సెస్ఫుల్ గా ఆడుతున్న సమయంలో ఒక సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడితో దర్శకుడి అద్భుత సృష్టి ఆ సినిమా. మరి ఇంతకు ఆ సినిమా ఏది తెలుసుకోవాలనుంది కదా. అయితే ముందొక పాట విందాం. పాట తర్వాత ఆ సినిమా ఏంటో, దాని కథాకథనం ఏంటో తెలుసుకుందాం.

ఫోకస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. అద్భుత మాయా ప్రపంచాన్ని సృష్టించి థియేటర్లలో ప్రేక్షకులు వారిని వారు మర్చిపోయి లీనమైపోయేలా చేసిన సినిమా భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సినిమా అనగానే గుర్తొచ్చేది ఆ విజువల్స్. ఆ రోజుల్లో కంప్యూటర్లు, డిజిటల్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఆ వింతలోకాన్ని, మంత్రాల దీవిని కళ్లకు కట్టినట్టు ఎలా చూపించారు? దానికి కారణం సినిమాటోగ్రాఫర్ కబీర్లాల్ గారి కెమెరా మ్యాజిక్. సినిమాలో వచ్చే దట్టమైన అడవులు, కొండ గుహలు చాలా వరకు నిజమైనవి కావు. చెన్నైలోని వాహిని స్టూడియోలో వేసిన భారీ సెట్స్ అవి. లైటింగ్ అండ్ షాడోస్ కాంబినేషన్తో కెమెరా లెన్స్ ను రకరకాలుగా మారుస్తూ కేవలం ఆప్టికల్ ట్రిక్స్ తోనే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేశారు. ఆ మాయా కోటను, గుహలను చూసిన జనాలు నిజంగానే ఎక్కడో షూటింగ్ చేశారనుకున్నారు. అంతలా మాయ చేశారు కబీర్లాల్ గారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. విజువల్ ఎఫెక్ట్స్ తో కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా భైరవ ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. అనుకోని కారణాల వల్ల రాజకుమారుడైన హీరో గూడెల్లో విజయ్ అనే పేరుతో పెరుగుతాడు. అడవిలో ఒకరోజు హీరో కార్తికేయ రాజ్యపు యువరాణి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను చూడటానికి ప్రాణాలకు తెగించి కోటలో ప్రవేశిస్తాడు. సైనికులతో యుద్దం చేసి చాకచక్యంతో తప్పించుకుంటాడు విజయ్. మరి విజయ్ ధైర్యానికి పద్మావతి కూడా అతనికి మనసిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అంతఃపురం సెట్స్ అన్ని స్టూడియోలో వేసినవే. చూడటానికి మాత్రం ఎక్కడో కోటలో తీసిన అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో రాజకుమారి గెటప్ కోసం వేసుకునే భారీ నగలు, లంగాలు మోస్తూ షూటింగ్ లో నిలబడడం చాలా కష్టంగా ఉండేది. బాలకృష్ణ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ కత్తి యుద్దాలు, రొమాంటిక్ సీన్లలో నటించడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే అనితతో. భైరవ ద్వీపాన్ని ఏలే దుష్ట మాంత్రికుడు భైరవుడు విశ్వాన్ని ఏలాలనే దురాశతో రాకుమారి పద్మావతిని బలివ్వాలని చూస్తాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో విజయ్ యక్షిణీలోకం చేరుకుని ఒక దివ్య కంఠాభరణాన్ని సాధిస్తాడు. తనను మోసం చేశాడని ఆగ్రహించిన యక్షిణి విజయ్ను ఒక విచిత్రమైన కురీపిగా మారిపోవాలని శాపమిస్తుంది. దాంతో విజయ్ మొహమంతా బొబ్బలతో వికృతంగా కురూపిగా మారిపోతాడు. అయితే ఈ వికృత రూపం వెనుక ఉన్న కొన్ని నిజాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గెటప్ కోసం బాలకృష్ణ గారు రోజుకు 4 గంటల పాటు మేకప్ కోసం కూర్చునేవారట. ఆ జిగురు, ఆ మేకప్ మెటీరియల్ వల్ల మొహం మండుతున్నా భరిస్తూ షూటింగ్ చేసేవారట. ఈ గెటప్ వల్ల బాలకృష్ణ గారు ఏకంగా 11 రోజులు అన్నం తినకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నారట. మేకప్ మొహానికి అంతలా అతుక్కుపోయి నోరు కదపడానికి కూడా వచ్చేది కాదట. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కాని ఆ పాత్ర కోసం ఆయన పండించిన కష్టం, ఆ పాత్ర పండించిన సెంటిమెంట్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఒక నటుడిగా బాలకృష్ణ గారి డెడికేషన్కు ఈ సీన్ ఒక మచ్చుతునక.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: విజువల్ వండర్ భైరవ ద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కురూపి రూపంలో ఉన్న విజయ్ తాను సాధించిన నెక్లెస్ ను పద్మావతి మెడలో వేస్తాడు. విజయ్ ను గుర్తుపట్టని రాకుమారి ఆ నెక్లెస్ ను విసిరి కొడుతుంది. రక్షణ కవచం పోవడంతో మాంత్రికుడు పద్మావతిని అపహరిస్తాడు. సినిమాలో చూశారు కదా, రోజాగారు నిద్రపోతుండగా మంచం గాల్లోకి లేచి కిటికీల నుండి అడవుల మీదుగా ఎగురుకుంటూ భైరవ ద్వీపానికి వెళ్లే సీన్ గుర్తుంది కదా. మరి అదెలా సాధ్యమైందనుకుంటున్నారా? దాని వెనక పెద్ద కసరత్తే జరిగింది. ఆ మంచానికి సన్నటి బలమైన స్టీల్ వైర్లు కట్టి స్టూడియోలో క్రేన్ల సహాయంతో గాల్లోకి లేపారు. బ్యాక్గ్రౌండ్ లో బ్లూ మ్యాట్ స్క్రీన్ ఉంచి షూట్ చేశారు. ఆ తర్వాత విడిగా షూట్ చేసిన అడవులు, మేఘాల విజువల్స్ ను ఈ మంచం సీన్తో ఆప్టికల్ ప్రింటింగ్ ద్వారా మిక్స్ చేశారు. ఈ ఒక్క సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎన్నో రోజులు టైం పట్టిందట. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయిలో భైరవద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. భైరవద్వీపం సినిమాలో ఒక పాట ఇప్పటికీ సంగీత ప్రియులకు ఒక పెద్ద గైడ్ లాంటిది. అదే శ్రీతుంబుర నారద నాదామృతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎంతటి అద్భుతమో మాటల్లో చెప్పలేము. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు ఈ ఒక్క పాటలోనే ఏకంగా 7 శాస్త్రీయ రాగాలను, అంటే శివరంజని, మోహన, హిందోళం లాంటి రాగాలను మిక్స్ చేసి స్వరపరిచారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో బాలుగారు ఒక్క టేక్లోనే పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారట. తెరపై బాలకృష్ణ గారు ఆ క్లాసికల్ సాంగ్కు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదో సంగీత ప్రయోగం, తెలుగు సినిమా గర్వించదగ్గ పాట. మరి ఆ పాట మీ అందరికోసం.

అద్భుతమైన పాట విన్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు. మరి ఈ పాటకి రచన వేటూరి సుందరరామమూర్తి గారు. మరి సినిమా కథలోకి వస్తే పద్మావతిని కాపాడటానికి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు విజయ్. అక్కడ అతని తల్లి విజయ్ను గుర్తుపడుతుంది. భైరవ ద్వీపానికి వెళ్లడానికి ఒకే ఒక్క

ఎదురవుతాయి. అంగుళం పరిమాణం ఉండే లిల్లీపుట్లు అతన్ని బంధిస్తారు. ఈ మనుషుల కోసం రోబోటిక్స్ వాడలేదు. మరి ఎలా? కేవలం ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ అనే కెమెరా టెక్నిక్ ను వాడారు. అంటే మనుషుల ప్లేస్మెంట్స్ ను బట్టి ఒకరు పెద్దగా ఒకరు చిన్నగా కనిపించేలా భ్రమ కల్పించడం అన్నమాట. ఎలాంటి కంప్యూటర్ సహాయం లేకుండా కేవలం మనుషుల ప్లేస్మెంట్స్ తోనే ఆ మ్యాజిక్ చేశారు. నిజంగా సంగీతం గారు జీనియస్ కదా. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే రెండు తలల రాక్షసుడితో కథానాయకుడు విజయ్ యుద్దం చేస్తాడు, గుర్తుందా? మరి ఆ రెండు తలల మనిషి ఎలా వచ్చాడు? బాగా పొడుగున్న ఒక వ్యక్తి భుజాలపై డమ్మీ తలను ఆర్టిఫిషియల్ గా అమర్చి లోపల చిన్న వైర్లు స్ప్రింగులు పెట్టి దూరం నుండి టెక్నీషియన్లు రిమోట్ తో దాన్ని కళ్ళు నోలు కదిలేలా చేశారట. టాలీవుడ్ లో యానిమాటిక్స్ సాంకేతికకు తొలి అడుగు అది. హాలీవుడ్ రేంజ్ థాట్ అది. మరి ఇక విజయ్ ఆ రెండు తలల రాక్షసుని చంపి భైరవ ద్వీపాన్ని నాశనం చేసి పద్మావతిని తల్లిని తీసుకుని కార్తికేయ రాజ్యానికి వస్తాడు. దుష్ట సంహారం తర్వాత సాక్షాత్తు జగన్మాత విజయ్ తల్లికి శాప విమోచనం కల్పిస్తుంది. విజయ్ పద్మావతిల కళ్యాణంతో ఈ జానపద మహాకావ్యం సుఖాంతమవుతుంది.

భైరవ ద్వీపం సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఈ సినిమాలో విజయ్గా బాలకృష్ణ, పద్మావతిగా రోజా, కార్తికేయ రాజ్యం రాజుగా కైకాల సత్యనారాయణ, విజయ్ తల్లిగా కేఆర్ విజయ తదితరులు నటించారు. భైరవ ద్వీపం సినిమా విడుదలై 32 సంవత్సరాలవుతున్నా, బాహుబలి వంటి విజువల్ వండర్స్ వస్తున్నా, ఈ సినిమా స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. బడ్జెట్ పరిమితులున్నా, టెక్నాలజీ లేకపోయినా, కేవలం కథపై నమ్మకం, దర్శకుడి ప్రతిభ, నటీనటుల కష్టం ఉంటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని నిరూపించిన సినిమా భైరవ ద్వీపం. అందుకే ఈ సినిమా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కథ, సాంకేతికత, షూటింగ్ విశేషాల సమాహారంగా సాగిన ఈ రోజు మనకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఒక గొప్ప కళాఖండాన్ని గుర్తు చేసుకున్నాం కదా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు చైతన్య స్ఫూర్తిలో రియల్ లైఫ్ కు ఏమాత్రం తీసిపోని రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. మనం చిన్న చిన్న సమస్యలకే డీలా పడిపోతాం కదా, కానీ ఒక అబ్బాయి 4 సంవత్సరాల వయసులోనే అమ్మను కోల్పోయి తండ్రి వ్యసనాలకు బానిసవ్వడంతో 7 వయసున్న చెల్లిని నానమ్మ తీసుకెళ్లింది. తను బాబాయ్ ఇంటికి చేరాడు. అక్కడ రోజు అవమానాలు, నువ్వు జీవితంలో దేనికి పనికిరావు అనే మాటల మధ్యనే పెరిగాడు. చదువులోనూ తనేమీ టాపర్ కాడు. కాని ఒకరోజు స్కూల్ ల్యాబ్లో అనుకోకుండా కంప్యూటర్ చూశాడు. ఆ స్క్రీన్ చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే తను మాత్రం కంప్యూటర్ రూంలో కూర్చుని కోడింగ్ బుక్స్ చదవడం మొదలుపెట్టాడు. ఆ కంప్యూటర్ అతని జీవితాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకు అతనెవరు? టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టించి 100 కోట్లు సంపాదించిన, జీవితం అంటే కేవలం డబ్బులు సంపాదించి లగ్జరీగా జీవించడం కాదు, మనం సంపాదించింది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడమే కాదు, చేసి చూపించారు వివేక్ షంగారి. వారి గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఇతను బాబాయ్ ఇంట్లో పెరిగాడు అని మాట్లాడుకున్నాం కదా. అసలు ట్విస్ట్ ఏంటంటే, కాలేజ్ ఫస్ట్ ఇయర్కి రాగానే బాబాయ్ ఫీజులు కట్టడం ఆపేసి ఇంట్లో నుంచి పంపించేశాడట. 17 ఏళ్ల వయసు, జేబులో పైసా లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పూర్తిగా రోడ్డున పడిపోయాడు వివేక్. ఆ సమయంలో అతన్ని ఆదుకున్నది అతను సరదాగా సొంతంగా నేర్చుకున్న కోడింగ్ విద్య. భిలాయిలోని ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని దగ్గరికి వెళ్లి, నాకు కోడింగ్ వచ్చు, ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడట. వివేక్ ను టెస్ట్ చేసిన ఆ యజమాని షాక్ గురయ్యాడు. వెంటనే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా ఉద్యోగమిచ్చి ల్యాబ్లోనే పడుకునే పర్మిషన్ ఇచ్చాడు. అలా రోడ్డు మీద నుండి కేవలం తన స్కిల్స్ ను నమ్ముకుని తనకంటూ ఉండేందుకు చోటు సంపాదించుకున్నాడు వివేక్. ఆ తర్వాత అతను టెక్ ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తినడానికి తిండి, ఉండటానికి చోటు లేని వివేక్ షంగారి టెక్నాలజీ ప్రపంచంలో ఒక సంచలనంగా ఎలా మారాడు? బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వివేక్ ఫ్రెండ్ ఒకరు కొన్ని కంప్యూటర్ పుస్తకాలు వివేక్ కోసం తెచ్చాడు. అయితే వివేక్ ను ఆ పుస్తకాల కన్నా వాటిని చుట్టి ఉన్న పేపర్ ఎక్కువగా ఆకర్షించింది. కారణం, ఒక అమెరికన్ సంస్థ C++ లాంగ్వేజ్ తెలిసిన వాళ్లు కావాలి అంటూ ఇచ్చిన ప్రకటన అది. దాన్ని చూసి ఆ ఫ్రెండ్ దగ్గరే ఛార్జీలకు డబ్బులు తీసుకుని బెంగళూరు రైలు ఎక్కేశాడు వివేక్. అతని స్కిల్స్ చూసి ఏ డిగ్రీ లేకున్నా 7,000 రూపాయల జీతంతో ఆ కంపెనీ వివేక్ కు ఉద్యోగం ఇచ్చింది. ఒక సంవత్సరంలోనే తన ప్రతిభతో 40,000 జీతానికి ఎదిగాడు వివేక్. ఆ తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలలో పనిచేసి 2006లో తనే సొంతంగా ఒక స్టార్టప్ ను ప్రారంభించి దాన్ని లాభాల బాట పట్టించారు. 4 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ ప్రారంభించారు. ఒక పక్క వ్యాపారం చేస్తూనే మరోపక్క తన కాలేజీ విద్యను పూర్తి చేశారు వివేక్. దాదాపు 3 దశాబ్దాల పాటు డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో అద్భుతాలు సృష్టించారు. ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కొన్ని 100 కోట్లు ఇచ్చి 2024లో వివేక్ కంపెనీలను కొనుగోలు చేసింది. వివేక్ కోటీశ్వరుడయ్యాడు. వినడానికి ఇది ఒక సినిమా కథలాగా ఉంది కదా, కానీ అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని నిరూపించిన వివేక్ రియల్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. వివేక్ షంగారి ద వివేక్ షంగారి అయ్యాడు, కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. మరి తర్వాత ఏం చేశాడు? సాధారణంగా అయితే లగ్జరీ కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం ఇదే కదా ఎవరైనా చేస్తారు. కానీ వివేక్ అలా చేయలేదు. తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. డబ్బు లేక ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు. ఏకలవ్య అనే ట్రస్ట్ స్టార్ట్ చేసి తను సంపాదించిన ఆస్తిలో ఏకంగా 96% పైగా సమాజానికి పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేశాడు. నిరుపేదల ఇళ్లలో పుట్టి బాల కార్మికులు అవుతుంటారు, లేదా నాలాగా ఛిద్రమైన కుటుంబాల్లో పుట్టి బాధపడుతుంటారు. వారు మహాభారతంలోని ఏకలవ్యుల వంటి వారు. అందుకే వారి కోసం ఏకలవ్య ట్రస్ట్ ను ప్రారంభించాను అంటారు వివేక్ శృంగారి. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండే పేద విద్యార్థులను ఏకలవ్య ట్రస్ట్ ద్వారా ఎంపిక చేసి వాళ్లు డిగ్రీ చదివేదాకా ట్యూషన్ ఫీజులు, యూనిఫామ్స్, పుస్తకాలకు అయ్యే ఖర్చు మొత్తం ఏకలవ్య ట్రస్ట్ భరిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థి పైన 50,000 నుండి 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది ఈ ట్రస్ట్. ఈ రకంగా ఇప్పటికే 312 మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నాడు వివేక్ షంగారి. డబ్బుతో కాదు, మనం సృష్టించే అవకాశాలతోనే విజయానికి నిజమైన అర్థం అని నిరూపించిన వివేక్ షంగారి నిజంగా గ్రేట్ కదా. అనాథ అయినా మేధావిగా నిలిచాడు. ఏకలవ్యుడిలా సొంతంగా విద్య నేర్చుకుని, అర్జునుడిలా విజయ పరంపర కొనసాగించి సంపాదన అంతా ధాతృత్వానికి కేటాయించిన ఏకలవ్యుణ్ణి, అర్జునుణ్ణి, కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చే అరుదైన ప్రస్థానం వివేక్ షంగారిది. యువతకు దిక్సూచి లాంటిది అతని కథ. ఇది ఇవాళటి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం

0: 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ రెండో సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలు చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ద చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నౌర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారో నే మహారాష్ట్ర మే బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యో కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రీ జీ సే బాత్ హుయీ హై తో భావి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో

దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో ఎడ్జ్ సదస్సుకు ఈ రోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు ధండా స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 దాటి 50 సెకండ్లు ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చేసి చిన్న చిన్న కప్స్ లో కప్ కేక్స్ లాగా చేసి పెట్టండి. ఆ కలర్ఫుల్ ఇడ్లీలను ఒక ప్లేట్ లో పెడితే పిల్లలకు కాస్త చేంజింగ్ గా ఉండడమే కాకుండా కొత్తగా కూడా ఉంటుంది. అంతేకాదు దీంట్లో విటమిన్స్, ఐరన్ కూడా అందుతాయి. పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కీమా కర్రీని కూడా ఇడ్లీలో యాడ్ చేసి పెట్టొచ్చు. ఇలా ఇడ్లీలే కాకుండా పూరి, చపాతి, దోశలు చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్. సో ఇలా కలర్ఫుల్ గా హెల్దీగా తింటూ ఫిట్ గా ఉందాం.

ఈట్ ఫిట్ వింటున్నారు. పండుగలు శుభకార్యాలు ఏదైనా సరే కారణం ఏదైనా ఒకటే, కానీ తెలుగువారి ఇళ్లలో పూర్ణాలు మాత్రం మస్ట్ కదా. కానీ ఈ రోజుల్లో డైటింగ్ అని షుగర్ అని అవి తినడానికి భయపడుతున్నారు చాలా మంది. కారణం దాంట్లో ఉండే మైదా షుగర్, అమ్మో ఆయిల్లో డీఫ్రై అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఈట్ ఫిట్ మీకోసం సూపర్ ఇన్నోవేషన్ పూర్ణాలు తీసుకొచ్చింది. అవే ఓట్స్ అండ్ డేట్స్ పూర్ణాలు. అవి ఏంటో తెలుసుకుందాం. పూర్ణాల స్టఫ్ కోసం పప్పుతో పాటు పంచదార బెల్లానికి బదులు డేట్స్ పేస్ట్ వాడండి. అంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టినదనమాట. అలాగే పప్పుతో పాటు దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడండి. ఇక పైన లేయర్ కోసం మైదాకు బదులు ఓట్స్ పిండిని, మినప్పప్పు మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అన్ని బాగున్నాయి కానీ మరి ఆయిల్ లేకుండా వాటిని ఫ్రై చేసేది ఎలా అంటారు కదా, దానికి కూడా సొల్యూషన్ ఉంది. వెరీ సింపుల్. నూనెలో ఫ్రై చేయకుండా కేవలం కొన్ని చుక్కల నెయ్యితో పొంగనాల పాన్ లో కాల్చండి. టేస్ట్ సేమ్ టు సేమ్, కానీ క్యాలరీలు మాత్రం సగానికి సగం తక్కువ. పెద్దల ఆరోగ్యం భద్రం, పిల్లలకు స్వీట్ క్రేవింగ్స్ తీరుతాయి. సాంప్రదాయాన్ని గౌరవించి సాంప్రదాయ వంటకం చేసినట్లు ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. సూపర్ ఐడియా కదా, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆలోచించకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా స్వీట్ తినేయచ్చు. హీట్ హ్యాపీలీ అండ్ స్టే ఫిట్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగిలి పాడిన పాట విన్నారు. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి

0: జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఆత్మ నిర్భర భారత్ సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ, యూరోప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్, రహేజా, మైండ్ స్పేస్లో ప్రముఖ బీటూబీ ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత మాకు చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్టంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్ ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ PF, ESIC ఉచిత వార్షిక ఆరోగ్య

0: పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ నాలుగు లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
1: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
2: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
1: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నేతన్నలు గాని అదేవిధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గాని నేరెళ్ల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఇలా అభివృద్ది కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్నీ కూడా ఇలా సిరిసిల్ల ప్రజలు విసిగి వేశారేందు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తుందని చెప్పి సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.
1: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సచితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 దాటి 35 సెకండ్లు షో టైం వింటారు. షో టైంలో ప్రశ్నలు అడిగే ముందు ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే తెల్లారినట్టు కాదు కొందరికి. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ అని ఇలా కాఫీ ఏదైనా కాఫీ కాఫీనే, ఆహా ఏమి రుచి అంటారు మైమరచి కాఫీ ప్రేమికులు. ఇంతకు ఈ కాఫీ పురాణం దేనికి అనే కదా మీ సందేహం. మరేం లేదు, ఈరోజు

కాపి విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెట్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకుం సిద్ధి.

కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంత పాడయ్యి టైమంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వము నాశమ్ము గావించుకుంటారుగా. అందుకే నిన్ను

కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టం.

మిథునం సినిమా నుండి జొన్న విత్తుల గారు రచించిన కాఫీ దండకం విన్నారు కదా, చాలా బాగుంది కదా, కాఫీ తాగాలనిపిస్తుందేమో. అయితే ముందు షో టైంలో ప్రశ్నలు అడుగుతాను. వాట్సాప్ పనిచేయని కారణంగా షో టైంలో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు మాకు మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడి hellovividbharathi.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు మాకు పంపించండి. ముందుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఈ ప్రశ్నకు సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి hellovividbharathi.hyderabad@hyd@gmail.com. hellovividbharathi.hyd@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి.

షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని. సో దానికి సరైన సమాధానాలు పంపించిన వారు గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, అలాగే కానుకల గోపాల్ కడతాల నుండి పంపించారు సరైన సమాధానం. సో వీరందరూ పంపించిన సమాధానం అంటార్కిటికా ఎడారి. మామూలుగా మనము ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అనగానే సహారా ఎడారి అనేస్తాం కదా, కానీ తప్పు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఇది అంటార్కిటికా. ఇది కోల్డ్ ఎడారి అన్నమాట. కోల్డ్ ఇసుక ఎడారి అయితే సహారా ఎడారి, కానీ కోల్డ్ ఎడారి అంటార్కిటికా ఎడారి. మొత్తం మీద భూమిపైన అంటార్కిటికా ఎడారినే అతిపెద్ద ఎడారి.

షో టైం వింటున్నారు. షో టైం లో తర్వాత ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మీరు మాకు మెయిల్ చేయవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి hyd@gmail.com. మెయిల్ ఐడి మరొకసారి హలో వివిధ భారతి hyd@gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? దీనికి సరైన సమాధానాలు పంపించిన శ్రోతలు అయ్యదేవర వెంకట్ హరనాథ్ అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కడతాల్ నుండి కానుగల గోపాల్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. వీరంతా సరైన సమాధానం పంపించారు. వీరు పంపించిన సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. మీ సమాధానం కరెక్ట్ అండి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది.

ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైం వింటున్నారు. షో టైమ్ లో తర్వాత ప్రశ్న ఒక లాజికల్ ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది. మీ సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి HYD @gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏంటది అని అడిగాను. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వారిలో పెడన నుండి అప్పలరాజు, వేముల నరసింహారావు, పున్న వెంకటేశం హేమలత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, ఎద్దిమైలార నుండి బాలకృష్ణ శారద, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి చింత శ్రీనివాస్, షాపల్లి నుండి అయ్యదేవర వెంకట హరినాథ్, వరంగల్ నుండి కడతల్ నుండి కానుగల గోపాల్, వీరంతా సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి దానికి ఆన్సర్ చీకటి అంతే కదా. మరి చీకటి ఎంత ఎక్కువ ఉంటే మనకు అసలు చీకట్లో ఏమైనా కనిపిస్తాయా? అసలు ఏం కనిపించదు కదా. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే మనకేమీ కనిపించవు, అంటే మన చూపు అంత తక్కువగా ఉంటుందన్నమాట చీకట్లో. మీ అందరి కోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15:30. ఎన్నో విజయాలను సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళామణుల విజయాలను మీకు వినిపించే కార్యక్రమం శక్తిశీలికి స్వాగతం. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోయే ఆ మహిళామణి ఎవరంటే, ఆటపాటలతో గడపాల్సిన బాల్యం, ఆసుపత్రి కారిడార్లు, డయాలసిస్ వార్డులు, చికిత్సాకి గదుల్లోనే గడిచిపోయింది. 7 ఏళ్ల వయసులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కాస్త కోలుకుని ఉన్నత చదువులపై ఫోకస్ చేద్దాం అనుకునేలోగా 2వ కిడ్నీ కూడా దెబ్బతిన్నది. అయినా ఆమె లెక్క చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్లో నైపుణ్యం సాధించింది. అంటార్కిటికాను చుట్టి వచ్చి రికార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన స్నేహ భూపతిరాజు ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం ఈరోజు మన శక్తిశీలిలో.

స్నేహ భూపతిరాజు గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. స్నేహ చేసిన చాదర్ ట్రెక్ గురించి విని ఆశ్చర్యపోయారా? దీనికే ఆశ్చర్యపోతే ఎలా? మన స్నేహ అంతటితో ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును కూడా రీచ్ అయింది. మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారికి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కానీ స్నేహ తన శరీరం కంటే తన మైండ్ పవర్ను నమ్మింది. కొండలు లోయలు దాటుకుంటూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి జాతీయ జెండాను ఎగరవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం అంతా వ్యాపించేలా చేసింది. శభాష్ స్నేహ అనకుండా ఉండలేకపోతున్నాం కదా. మరి ఇక్కడితో అయిపోయిందా? ఆమె సాధించినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్నేహ భూపతిరాజు విజయాలను తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. ఇప్పుడు మీకు స్నేహ గురించిన ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. రీసెంట్ గా అంటే 2026 ఫిబ్రవరిలో స్నేహ మరో సంచలనం సృష్టించింది. ఏకంగా భూమికి చివరన ఉండే అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టింది. భయంకరమైన సముద్రపు అలలు, గడ్డకట్టే గాలులను తట్టుకుంటూ అంటార్కిటిక్ సర్కిల్ను దాటి డీటెయిల్ ఐలాండ్పై అడుగుపెట్టింది. 2 కిడ్నీ మార్పిడులు జరిగి అంటార్కిటికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్నేహ రికార్డు సృష్టించింది. ఇది నిజంగానే స్నేహ సాధించిన గొప్ప విజయం కదా. అయితే స్నేహ ఇంత పెద్ద సాహసాలు ఎందుకు చేసిందో తెలుసా? కేవలం రికార్డుల కోసం కాదు, తనలాంటి వారికి కొత్త జీవితం దక్కడానికి కారణమైన అవయవదానం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పటానికి. ఒకరు ఇచ్చిన కిడ్నీల వల్లే తను ఈరోజు బ్రతికి ఉండటమే కాదు, ప్రపంచాన్నే చుట్టేస్తుంది. చనిపోయాక కూడా మరొకరి రూపంలో బ్రతికుండొచ్చు, అవయవదానం చెయ్యండి అని చెప్పడమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్నే తలుచుకుని కుంగిపోతూ కూర్చోకుండా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో మన బాధను లోపాలను మర్చిపోవచ్చు అని చెప్పడమే ఆమె యాత్రల వెనుక అసలైన లక్ష్యం. ఎంత గొప్ప ఆలోచన కదా.

చాలా మంది స్నేహాన్ని అడుగుతుంటారు, నీకు అసలు భయం వేయదా, ఆ చలిలో ఆ కొండల్లో ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. దానికి స్నేహ చెప్పే మాట ఒక్కటే, సవాళ్లు అనేవి అందరి జీవితాల్లో ఉంటాయి, వాటిని చూసి భయపడి ఇంట్లోనే కూర్చుంటే లైఫ్ బోర్ కొడుతుంది. చావును దగ్గరగా చూశాను కాబట్టి బ్రతికి ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది స్నేహ. వాట్ ఏ గ్రేట్ థాట్ కదా.

స్నేహ భూపతిరాజు స్టోరీ విన్నాక ఏమర్థం అవుతుంది? శరీరంలో ఏదో లోపం ఉందని లేదా లైఫ్ లో ఏదో సమస్య వచ్చిందని మన కలలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పం బలంగా ఉంటే అంటార్కిటికా మంచు కూడా కరిగిపోతుంది. స్నేహ జీవితం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి, దేనికి లిమిట్స్ సాకులు పెట్టుకోవద్దు. సో ఇది స్నేహ వండర్ఫుల్ స్టోరీతో ఇవాళటి శక్తిశీలి. ఇన్స్పైరింగ్ గా ఉంది కదా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5 గంటలు దాటి 8 నిమిషాలు. సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతీయ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరికొంచెం సేపట్లో మిమ్మల్ని అలరించే మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమొట్ట 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చట, ఇంకా మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాథం మహేశ్వరితో ముచ్చట ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం చంటి సినిమా నుంచి చిత్ర బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరిటం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పండ్రి పాట ఏంట్రి. మన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అశోక్ రోడ్ నుంచి రాకేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, శుభ సాయంత్రం, ఎట్లున్నారు?
2: శుభ సాయంత్రం సార్, మీకు కూడా.
1: మరి మాట చెప్పండ్రి పాట ఏంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: బాహుబలి సినిమా నుంచి సాహోరే బాహుబలి.
1: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు
2: సార్? మటన్ షాప్ రన్ చేస్తాను.
1: అంటే షాప్ లో రేడియో పెట్టుకుని వింటా ఉన్నారు?
2: అవునవును. చాలా బాగుంటాయి సార్
1: కార్యక్రమాలు. అవును, మన యాసలో నడుస్తూ ఉంటాయి మొత్తం కార్యక్రమాలన్నీ, సాగుతూ ఉంటాయి.
2: చాలా ఆనందంగా ఉంటుంది కార్యక్రమాలు.
1: మంచిగా మాట్లాడండు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన బాహుబలి 2 సినిమా నుంచి ఈ పాట విందా.
2: థాంక్యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను అడగవచ్చు. గట్లనే ఏవైనా గమ్మత్తైన ముచ్చట్లు మాతో పంచుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం 4 స్తంభాలాట సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాటండ్రీ. మాకు రాక్షసుడు సినిమా నుంచి నీ మీద నాకు అనే పాటను వినిపించండి అంటూ యాపలగూడ నుంచి విఠల్, గంగన్న, రమేష్ ఇంకా సుమన్ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై రాక్షసుడు సినిమా నుంచి ఈ పాట విందాం.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైంది. మన ఈ కార్యక్రమానికి నిపాణి నుంచి ప్రమోద్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం ప్రమోద్ గారు, ఎట్లున్నారు? మరి మాట చెప్పుండ్రి పాట ఇంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? అల్లరి మూడు సినిమా నుంచి రేపల్లె తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు, వ్యవసాయం చేస్తారా?
1: అవును, వ్యవసాయం సార్.
0: ఏ పంటలు పండిస్తారు
1: సార్? తొగరి, పత్తి, సోయాబీన్, ఇంకా మూడు ఉంటాయి.
0: మూడు. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ పంటల పరిస్థితి?
1: వర్షం కొరకు చూస్తూ ఉన్నారు సార్.
0: వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీటి సదుపాయం అట్లా లేదా?
1: ఒక ఒక చేనికే ఉన్నది.
0: ఇప్పుడు వర్షం కావాలంటారు?
1: వర్షం కంపల్సరీ సార్.
0: అంటే పత్తి కాయలు ఎట్లా ఉన్నాయి, అంటే ఊరి ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి పరిస్థితి?
1: మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకు 10-15 ఉన్నాయి. వర్షం నీళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కువ ఉన్నాయి, 30 వరకు ఉన్నాయి. ఇదంతా నార్మల్ తక్కువ ఉన్నది.
0: అంటే నీటి సదుపాయం ఉన్న రైతులకేమో కాస్త ఇబ్బంది ఉండదు, మిగతా రైతులకు ఇబ్బంది ఉంటది కదా, వర్షం కోసం చూస్తా ఉన్నారు.
1: చాలా ఇబ్బంది ఉంది వర్షం అంటే. ఇప్పుడు
0: కావాలంటే చాలా మంచిది అండి, చాలా చక్కగా మాట్లాడిండ్రు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన అల్లరి మూడు సినిమా నుంచి తప్పకుండా ఈ పాట విందాం. పాట వచ్చేసింది.

0: ఇంతటితో ఇలటి మాట చెప్పుండ్రి పాట ఏంరి కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం రేపు జమట ఐదు గొట్టంగా ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కవలకుంటే ఫికర్ చెయ్యకుండ్రి. రాత్రి 8 గొట్టంగా ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవనాదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కడికొచ్చే తీరు ముచ్చట్లను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఇరటి శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చట, ఇంకా మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాధ మహేశ్వరితో ముచ్చట ప్రసారమవుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవనాదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. మహిళలు తమ పనులు చేసుకుంటా ఆ అలసట మరవడానికి పనితో పాటే పాటలు పాడుతారు. పాట పనిని మరింత ఉత్సాహంగా చేసేలా చేస్తుంది. శ్రమను ఆనందంగా మరల్చడానికి ఒక ప్రత్యేకమైన సాధనం పాట. మరి ఇప్పుడు విందాం పని పాట ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగామణి పెట్టిన ముచ్చట.
3: నమస్తే కడదారపు సునీత గారు.
4: నమస్తే.
3: ముందుగా మీరు చాలా తీర్ల పల్లె జానపదాలను పాడుతూ ప్రజల్ని ఆనందింపజేస్తున్నారు, మరి అసలు ఈ పల్లె పదాలు పాడడం అనేది మీరు ఎక్కడి నుంచి సురు చేసిండ్లు?
4: మా అత్తమ్మ చేన్లకు వెళ్తుండే, అట్లా చేన్లకు మా అత్తమ్మతో వెళ్ళి తర్వాత నేర్చుకున్నాను.
3: అంటే మీ పెళ్ళైన తర్వాతనే ఈ పాటలు పాడడం నేర్చుకున్నా?
4: అవును, పెళ్ళైన తర్వాతనే అత్తమ్మతో నేర్చుకున్నా. పాటలు పాడుతూ పని చేసుకుంటూ నేర్చుకున్నా.
3: ఎలాంటి పాటలు చేన్లో ఎక్కువగా పాడేటి పాటలు ఎలాంటి పాటలు ఉంటాయి?
4: పల్లె జానపదాలు, కైగట్టిన పదాలు ఇట్లా నేర్చుకుంటాం. ఇక చేన్లో పని చేసుకుంటూ పాటలు పాడుతూ పని చేస్తూ ఉంటాం.
3: అలాంటి పాటలలో మీకు బాగా ఇష్టమైన ఒక పాట
4: పాడతాను. కొత్తకు రాని జొన్న చేను కొయ్యారాదురా, కొయ్యారాదురా.

0: వాళ్ళు నీకిచ్చిన పూలేమో అడగరాదురా.
1: ఇంత మంచిగా ఇలాంటి పాటలు పాడుతున్నారు కదా, అంటే మీరు పెళ్లి కాకముందు ఇలాంటి పాటలు పాడడం లేకుంటే ఎక్కడ వినడం జరిగిందా? అంటే మీరు చిన్నప్పుడు కూడా మీ దోస్తులతో పాడడము?
0: పెళ్లి కాకముందు వాడకపోతుంటే, ఎందుకంటే ఇట్లా చదువుకునేటప్పుడు మహిళల గురించి స్కూల్లో వాడుతుంటే.
1: ఎక్కడ మీ చదువు, అంటే మీరు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ?
0: యాపల్గూడి అమ్మ వాళ్ళది. అత్తగారు పొచ్చేరా.
1: పొచ్చేరా. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు?
0: ఇంటర్ చేసి సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను.
1: మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అంటే మీకు ఇట్లా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు?
0: నలుగురం అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు.
1: తమ్ముడు అందరికంటే చిన్నోడు?
0: అవును, నా వెనుక. నేనే చిన్నదాన్ని అందరికన్నా.
1: మీరు చిన్నవాళ్ళు. తర్వాత మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే ఈ పాటల ప్రపంచంలోకి వచ్చారు?
0: అవును.
1: మీ అత్తమ్మ నేర్పించడం వల్ల మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా, అంటే మీ అత్తమ్మ నేర్పించడంతో పాటు ఇంకా వేరే కాడ కూడా వినడము నేర్చుకోవడం అనేది జరిగిందా?
0: ఇక్కడ అంత ఐడియా లేదు, ఇక్కడ మా అత్తమ్మ దగ్గరనే బాగా పాటలు ఉండేవి కాబట్టి నేర్చుకుంటుంటుంది.
1: అంటే ఇప్పుడు మీ అత్తమ్మ దగ్గర పాటలు నేర్చుకున్న తర్వాత ఇట్లా బయటకెళ్ళి పాడాలి అనే ఆలోచన మీకు ఎట్లొచ్చింది?
0: నాకు ఇక పాటల మీద బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. అత్తమ్మ దగ్గర అయినాగానే రాస్తుంటుంది, టైం ఉన్నప్పుడు, పని అయిన తర్వాత.

0: అత్తమ్మ నేను కూర్చొని మా అత్తమ్మ చెప్పిన కొద్దీ నేను రాస్తుంటున్నాను.
1: అంటే మీ అత్తమ్మ పాటను చెప్తూ ఉంటే మీరు రాసేవారా, కొత్త పాటలు కూడా సృష్టించేవారా? అంటే ఇట్లా ఇలా పాడితే బాగుంటుందని ఇట్లా కొత్త
0: అట్లా రాస్తుంటుంది, అట్లా కూడా రాస్తుంటుంది.
1: అంటే మీరు స్వయంగా రాసిన పాటలు ఉన్నాయా?
0: అవును.
1: అలాంటి వాటిలో ఒక పాట
0: మహిళల గురించి ఒకటి. ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దిన దినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం.
1: ఇప్పుడు మహిళల గురించి ఇంత మంచి పాట పాడారు కదా, మరి మహిళలకు ఇప్పుడు మీరు పాటలు పాడుతూ ఇట్లా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ముందుకు తెస్తున్నారు, మరి మహిళలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పటి మహిళలకి?
0: చైతన్యం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండకూడదు, బయట ప్రపంచాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళంటే భయపడకూడదు, ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఉండాలి అని చెప్తున్నాను.
1: అంటే అందరూ మహిళలు బయటకు వెళ్ళి పని చేసుకోవచ్చు, అలాగే ధైర్యం అనేది విడవకూడదు. ఇలా మీరు చాలా చోట్ల కూడా పాటలు పాడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు కదా, అలా ఎలా ఏ ప్రదేశాలకు వెళ్ళారు?
0: మహిళ సంఘాలలో కూడా వాడినా.
1: అంటే ఎక్కడెక్కడికి వెళ్ళారు ప్రాంతాలు?
0: అంటే యూట్యూబ్ లో కొన్ని సాంగ్స్ చేసిన, సిరిసిల్లలో ఒకటి చేసిన, హైదరాబాద్ ఒకటి చేసిన.
1: అంటే ఒక్కొక్క సాంగ్ పాడడం అనేది ఉంటుందా? అంటే ఇట్లా మీరు నేను ఇట్లా పాట పాడతాను అంటే మిమ్మల్ని అలా వేరే ప్రదేశాలకు తీసుకెళ్లడం అనేది ఎవరు చేస్తుంటారు?
0: మానకోట ప్రసాద్ అన్న అని అన్న ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నంబర్ తీసుకున్నా, నేను అన్న నేను మరి పాటలు పాడగలుగుతా అని అంటే, అమ్మ నీది ఒకసారి వాయిస్ పెట్టండి అంటే పెట్టిన. పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, బాగానుంది వాయిస్, మరి ఒక సాంగ్స్ చేస్తారా మా ఛానల్ అని అడిగిండ్రు. వెళ్ళినా, వెళ్ళి అన్న అవకాశం ఇచ్చింది కాబట్టి వెళ్ళి ఒక సాంగ్స్ చేసింది.
1: ఇట్లా మీరు బయట సభలలో పాడడమే కాకుండా సొంతంగా కూడా పాటలు పాడడం అనేది జరిగింది. ఆల్బమ్ లు తీసారా? అంటే మామూలుగా సాంగ్స్ ఏనా?
0: సాంగ్స్
1: మీరు పాడిన, మీరు సొంతంగా పాడిన పాటలలో ప్రజలకు నచ్చిన పాటలు ఏమున్నాయి?
0: మహిళల గురించి ఒకటి ఉంది,
1: ఇంకొకటి

0: ఇప్పుడు మీరు ఎక్కువగా మహిళల గురించే పాటలు పాడుతూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, అయితే మీ ఇంట్లో ప్రోత్సాహం అనేది ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక కాడికి వెళ్లి పాటలు పాడేయాలి అంటే ఇంట్లో కొన్ని పనులు కూడా ఉంటాయి, అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాల్సి వస్తుంది. మరి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఎలా ఉంది?
1: బాగానే ఉంది. మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా రెడీ ఉంటాడు.
0: ఏం చేస్తుంటారు మీ వారు?
1: మా ఆయన ఆటో డ్రైవర్.
0: ఆటో డ్రైవర్. పిల్లలు?
1: పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి.
0: చదువుతున్నారా?
1: అవును.
0: ఏం చదువుతారు?
1: అమ్మాయి సెకండ్ ఇయర్, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి 6th, అబ్బాయి 2.
0: ఇప్పుడు మీరు ఇలా పాటలు పాడుతూ ఉంటే మీ అమ్మాయిలు కూడా నేర్పించమంటారా, నేర్పిస్తారా పిల్లలకి?
1: అమ్మ బాగానే పాడతాం, నేర్చుకో, ఇంకా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. బాగా ఎంకరేజ్
0: వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు,
1: చూపిస్తారు. అమ్మని దగ్గర ఉంటే జానపదాలు గాని మళ్ళా ఇంకా చైతన్య గీతాలు కూడా మేము కూడా నేర్చుకుంటాం, అమ్మ చెప్పవే మరి అని అంటారు.
0: నేర్పిస్తుంటారు వాళ్ళు కూడా? అంటే ఇప్పుడు మీరు పాడడమే కాకుండా ఇట్లా బయట పిల్లలకు నేర్పించడం అనేది చేస్తూ ఉంటారా?
1: బయట ఎక్కడ నేర్పించలేదు, కాకపోతే మా పిల్లలు అడిగితే వాళ్ళకు ఇట్లా రాసిస్తా, ఇట్లా పాడాలమ్మా అని చెప్తా.
0: ఇట్లా పాడాలి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బయట పాడుతూ ఉంటారు.
1: స్కూల్లో అక్కడ పాడతారు, ప్రోగ్రామ్స్ దగ్గర, స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటది కదా అక్కడ పాడతారు.
0: దాదాపు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు?
1: పాడిన, బాగానే పాడిన, 10-15 పాటలు పాడతాం, పాడి ఉంటాను. ఎందుకంటే బయట ఎక్కువ పాడిన, ఇక్కడ యూట్యూబ్ లో 4 పాడిన.
0: యూట్యూబ్
1: రెండు రిలీజ్ కాలేవు,
0: రెండైనాయి. అయిన వాటిలో ఒక పాట
1: కోతకి రంజున్న చిన్న ఒకటి వాడిన కదా, అదొకటి అయింది. మళ్ళీ ఆయండికొండ, శివుని సందర్భంగా ఆయండికొండ వాడిన.
0: ఒకసారి ఆ పాట వాడు.
1: తాను ఉండే ఆయండికొండ ఉండి పొమ్మని తానిచ్చనమ్మా, తాను ఉండే ఆయండికొండ ఇచ్చిలేసి వారు కారు చూసుకొని అడవిలో పులి శర్మమౌనే ఓలలనా, రాతి రచ్చే సాంబ శివుణ్ణి నమ్మరాదే ఓలలనా, రాతి రచ్చే సాంబ శివుణ్ణి.
0: ఇప్పుడు మీరు మహిళల పాటలు పాడారు, అలాగే దేవుని పాటలు కూడా పాడుతున్నారు, ఎట్లా మీరు పాటలు రాసేటప్పుడు అంటే ముందే ఆలోచిస్తారా, నేను దీని మీద ఆలోచించి రాయాలి అనేది ఉంటుందా, లేకుంటే ఎట్లా?
1: కొద్దిగా ఆలోచించి రాయాలని ఆలోచిస్తా బాగా.
0: ఇప్పటి వరకు మహిళల గురించే ఎక్కువ పాటలు పాడినట్టున్నారు, మరి ఇప్పుడు మున్ముందు ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి పాటలు పాడాలి అనుకుంటున్నారు?
1: ఇంకా బాగా పాడాలి, మంచి పాటలు రాయాలని నాకు అనిపిస్తుంది.
0: ఎక్కువ దేని మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది, అంటే నేను దీని మీద ఖచ్చితంగా ఒకటి పాట రాయాలి అని?
1: మహిళల గురించి,
0: ఎక్కువగా మహిళల గురించి.
1: మహిళల గురించి పాడాలనిపిస్తుంది. మన ప్రేమ సాంగ్స్, ఇప్పుడు జనరేషన్ ప్రేమ్స్ సాంగ్స్ కూడా రాయాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉంటది నాకు.
0: ఇప్పుడు మీరు పాటలు రాయడంలో ఇంకా వేరే ఇట్లా మీకంటే పెద్ద వాళ్ళని ఇలా పాటలు రాసే గేయ రచయితల్ని కూడా కలుస్తూ ఉంటారా, మాట్లాడుతూ ఉంటారా?
1: ఇట్లా రాస్తే ఇట్లా బాగుంటదా అన్న అని అడుగుతా.
0: ఎవరిని ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారా?
1: ప్రసాద్ అన్నని, మానకుంట ప్రసాద్ అన్నని, మ్యూజిక్ డైరెక్టర్ గజ్వాల్ వేణ్ అన్నని.
0: వాళ్ళని సంప్రదిస్తుంటారు,
1: వాళ్ళు చెప్తారు, క్లూ ఇస్తారు, కొంచెం డిఫరెంట్ గా రాయాలి, ఇట్లా రాయాలి, అట్లా రాయాలి అని చెప్తారు.
0: అంటే ఫ్యూచర్ లో ఇంకా ఈ పాటలు పాడడమే కాకుండా ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ పాటలు మీకు చాలా ఇష్టం, ఈ పాటలతో పాటు ఇంకా నేను ఏమైనా చెయ్యాలి
1: అనుకుంటున్నా, మరి
0: ఏం చెయ్యాలనుకుంటున్నారు?
1: పాటలు మంచిగా రాయాలి, ఫ్యూచర్ లో మంచి పేరు సంపాదించుకోవాలా అని అనుకుంటున్నాయి.
0: ఇప్పటిదాకా మీరు పాడినవి బయట రిలీజ్ అయినవి పాడినరు కదా, ఇప్పుడు మీరు రాసి ఇంకా రిలీజ్ కాలేవు, ఇవి త్వరలో రాబోతున్నాయి అనే పాటలు ఉన్నాయా? మీరు ఇప్పుడు ఈ పల్లె పదాలు జానపదాలు పాడుతూ ఉంటారు కదా, మీకు ఇష్టమైన ఈ పల్లె పదాలు జానపదాలు పాడే సింగర్లు ఎవరు? మీరు ఎక్కువగా ఎవరు పాటలు వింటూ ఉంటారు?
1: లక్ష్మి, రేల రేల గంగ, మళ్ళా లావణ్య,
0: ముగ్గురు వింటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా అంటే ఇట్లా వాళ్ళని కలుసుకోవడం అనేది జరిగిందా, లేకపోతే మామూలుగా టీవీలలో ఆడ వినడం?
1: కలిసిన, రియల్ కలిసిన లక్ష్మిని, గంగని ఇంకా కలవాలి.
0: అది ఏ సందర్భంలో కలిశారు?
1: ఒక సాంగ్స్ ఉండే, నేనే రాసిన, పల్లవి శరణం ఇచ్చిన, అంటే లిరిక్ గర్ల్స్ లేక నా సాంగ్స్ మొత్తం నా వర్షన్ వాడిన, కాకపోతే మళ్ళా గడ్డం రమేష్ అన్న ఏం చేసిందంటే లక్ష్మితో వాడించింది.
0: అలా
1: ఆ సందర్భంలో లక్ష్మిని కలిసిన.
0: ఏమనిపించింది మీకు ఇష్టమైన సింగర్ మిమ్మల్ని అప్పుడు కలవడము, మీరు అనుకున్నారా? అంటే వాళ్ళ పాటలు వింటూ మీరు నేర్చుకున్నారు కదా, సడన్ గా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం అనేది ఎలా అనిపించింది?
1: చాలా సంతోషం అనిపించింది, నేను లక్ష్మిని కలిసినని బాగా సంతోషం అనిపించింది, రియల్ కలిసినని.
0: అనుకున్నారా మరి మీరు ఈ పాటలతో ఇలా అంటే ఒక స్థాయిలో ఉంటాను, అందరి ముందు మంచి పేరు తెచ్చుకుంటానని ముందు అనుకున్నారా?
1: అనుకోలేదు.
0: అంటే మీ అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు?
1: మా అత్తమ్మతో నేర్చుకునేటప్పుడు ఇట్లా వాడితే ఇట్లా లక్ష్మి లాగా మంచి స్థాయి వస్తుంది కావచ్చు అని అనుకున్నా.
0: అంటే మీరు అనుకున్నారా, మీకు ఎవరన్నా చెప్పారా అంటే పాటలు పాడితే ఇట్లా నీ వాయిస్ బాగుంది నువ్వు బయట ప్రయత్నించవచ్చు అని చెప్పారా, లేకపోతే మీ ఓన్?
1: ప్రసాద్ అన్న చెప్పిండు, ఇంత మంచి వాయిస్ ఉంది కదమ్మా, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే బయటకు కూడా రావచ్చు అని చెప్పిండు.
0: వారు చెప్పడం వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు. సరే కడదారపు సునీత గారు చాలా చక్కగా పాటలు పాడారు, అలాగే ఇప్పటి వరకు పాడిన పాటలే కాకుండా మునుముందు కూడా మీరు పాడిన పాటలన్నీ మంచి పేరు సంపాదించాలి, అలాగే మీరు కూడా మంచి పేరు సంపాదించుకొని స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు పని పాట ఈ అంశం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగామణి పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. మహిళలు వివిధ రంగాల్లో నైపుణ్యాలు సంపాదించి తమ ప్రత్యేకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మగ్గం వర్క్ చేస్తూ ఆర్థికంగా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. అందులో ఒకరే మహేశ్వరి. ఇప్పుడు విందాం మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో యు దినేష్ పెట్టిన ముచ్చట.
3: నమస్కారం అండి గాదా మహేశ్వరి గారు.
4: నమస్కారం సార్.
3: ఈ మగ్గం వర్క్ మీరు మొదట్లో నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అసలు?
4: ఎందుకంటే ఇంట్లో పిల్లలను చదివించడం చాలా కష్టమైంది, ఇక ఒక్క మా సరే పని చేస్తే పిల్లలను చదివించలేకపోయినా ఏదో కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలి కదా, కొద్దిగా నేర్చుకుంటే బాగుంటది కదా అనేసి నేర్చుకున్నాం. ఇక నేర్చుకున్న తర్వాత నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది, మనం ఒక్క బ్లౌజ్ వేసినా కూడా చిన్న చిన్న ఖర్చులు ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కదా అని వేయడం స్టార్ట్ చేసింది.
3: మగ్గం వర్క్ వైపు ఎందుకు వెళ్ళిండ్రు మీరు? ఇంకా వేరే ఉన్నాయి కదా చాలా చేయాలనుకుంటే.
4: అంటే నాకు ఇక మగ్గం వర్క్ వేసే వాళ్ళని చూస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపించేది, మనం కూడా నేర్చుకుంటే మంచిగా ఉంటది అనేసి నేర్చుకున్నా.
3: రాబోయే రోజులలో దానికి మంచి ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో మీరు మగ్గం వైపు

0: నేర్చుకున్నాను.
1: ఎక్కడ నేర్చుకున్నారు మీరు మగ్గం వర్క్?
0: సరే అది నేను సాయి వైకుంఠ ట్రస్ట్ లో 3 మంత్స్ కోచింగ్ వెళ్ళిన, ఫ్రీ కోచింగ్ సార్ అది. అక్కడ మెటీరియల్ ఇచ్చి మరీ నేర్పించారు అక్కడ
1: వాళ్ళు.
0: వాళ్ళు
1: మీకు సమాచారం ఎట్లా అందింది అక్కడ నుంచి?
0: వాళ్ళు యాడ్ ఇచ్చిండ్రు పేపర్ లో. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మాదే ఫస్ట్ బ్యాచ్, మాతోనే స్టార్ట్ అయింది అది.
1: ఎన్ని సంవత్సరాల క్రితం నేర్చుకున్నారు?
0: 5 ఇయర్స్ అయిపోయింది, అంటే ఈ కరెక్ట్ ఇయర్ గుర్తులేదు.
1: మీరు ఎక్కడో తాటిగూడలు ఉంటారు, అక్కడ నుంచి సాయి వైకుంఠ ట్రస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ చౌక దాకా రావాలి, ఇబ్బంది అనిపించలేదు అప్పట్లో?
0: లేదు సార్, నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైలీ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మళ్ళీ ఇంట్లో పిల్లలకు అన్ని సదుపాయాలు చేసేసి స్కూల్ కు పంపించి.
1: ఎంతసేపు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళప్పుడు?
0: 3 అవర్స్, మొత్తం 3 గంటలు.
1: 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు.
0: 3 నెలలు ఇచ్చారు.
1: నేర్చుకోగానే వెంటనే మరి మీరు మొదటిసారి ఎవరి?
0: మొదటిసారి సార్ నా మీద నేను ఫస్ట్ ప్రయోగం చేసుకున్నా. తర్వాత ఇంట్లో చెల్లే వాళ్ళకి, ఏమో ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ఒకటి ఒకటి ఒకటి వేసిన. అంటే అప్పుడు కొద్దిగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయింది. తర్వాత నాకు నేను వేస్తానన్న నమ్మకం వచ్చేసింది.
1: అంటే మొదట్లో ఉచితంగా వేసిచ్చిన, గిరాకీ వేసి?
0: అంటే మా ఫ్యామిలీ వాళ్లకు ఉచితంగా వేసిచ్చిన.
1: ఎన్ని వేయాల్సి వచ్చింది అట్లా?
0: అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మన హ్యాండ్ అనేది స్లో ఉంటది కదా, అప్పుడు 5 డేస్ కి ఒక బ్లౌజ్ వేసేదాన్ని. ఇప్పుడు మామూలుగా నార్మల్ బ్లౌజ్లు అయితే 1 డేలా ఒకటి వేసేస్తాం.
1: అంటే మొదట్లో భారీ భారీ చీరలు ఉంటాయి, భారీ భారీ బట్టలు ఉంటాయి, వాళ్ళు భయపడలేదా నా బట్టలు ఖరాబ్ అయితే ఏమో అని?
0: లేదు, అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వేసిచ్చాను కదా, అవి నా దగ్గర పెట్టుకున్నా కొద్ది రోజులు, వాళ్ళకి చూపించేదాన్ని ఇవి ఇట్లా వేస్తా అనేసి. కొందరు వర్క్ నచ్చి వేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఎట్లా అంటే బజార్లో అడుగుతారు షాపులలో, అక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటది. మనం ఆ రేట్ కన్నా ఇక్కడ ఒక 500-600 నేను తక్కువ వేసేస్తా రేట్. ఇక మనకు కూడా ఒక డబ్బు కావాలి, పని కావాలి, అలాంటప్పుడు ఇక అక్కడ రేట్ కంటే నేను ఒక 500-600 తక్కువ వేసే వరకు అంటే కొందరు నాకు కూడా కస్టమర్స్ రెడీ అయినారు.
1: ఈ మెటీరియల్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు?
0: సరే ఇక్కడ శ్రీకృష్ణ
1: ఆదిలాబాద్
0: లోనే ఉంది, అలా కొద్దిగా మనకు తక్కువ రేట్కి
1: ఇస్తారన్నారు.
0: అక్కడ నుంచి మొత్తం ఒకేసారి తీసుకొచ్చాం. అంటే మనం ఒక డిజైన్ పంపినప్పుడు దాంట్లో మనకి ఏ మెటీరియల్ అవసరమైతే, మన దగ్గర కొద్ది మెటీరియల్ మిగిలిపోతుంది కదా ఒక బ్లౌజ్, ఇక ఉన్నది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇక లేని ఐటమ్ మాత్రం మనం తీసుకోవాల్సి.
1: అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మాకు ఇటువంటి డిజైన్ వేసి అని వాళ్ళు అంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఫోటోలు గానీ ఆల్బమ్ గానీ అట్లా ఏమైనా ఉంటుందా?
0: అవును సార్, ఒక యాప్ ఉంటుంది సార్ ప్రింటర్ ఎస్ట్ అనే, ఆ యాప్ లో నేను ఏదైనా డిజైన్స్ కావాలంటే వాళ్ళకి చూపిస్తా. అంటే పెళ్లి కూతురు వాళ్ళైతే హెవీ ఉంటాయి, నార్మల్ గా వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటాయి, ఎటువంటి డిజైన్స్ కావాలని అడుగుతా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వాళ్ళకి డిజైన్స్ చూపిస్తా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకుని వస్తారు, అక్క నాకు ఈ డిజైన్ వేసేయాలి మరి ఎంత అవుతుంది అని అడుగుతారు.
1: తక్కువలో తక్కువ ఎంత నుంచి మొదలుకొని ఎక్కువ ఎంత వరకు ఉంటుంది రేట్?
0: ఎక్కువ అంటే 15-20,000 వరకు కూడా ఉంది మొత్తం బ్లౌజ్ వర్క్, అంటే డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. తక్కువ నార్మల్ చిన్నగా అంటే 800 నుండి వేసిస్తాం.
1: తక్కువ తక్కువ 800
0: 20,000
1: వరకు ఉంటుంది.
0: ఉంటుంది
1: ఆ బ్లౌజ్ రేట్ కూడా అంత ఉండదు, బట్ట రేట్ తక్కువ ఉంటుంది.
0: బట్ట రేట్ తక్కువనే ఉంటాయి. అంత హెవీ డిజైన్ కి మనం బట్ట కూడా కొద్దిగా మంచిది తీసుకోవాలి. క్లాత్ కూడా మనం కాటన్ సిల్క్ క్లాత్ మీదనే ఇస్తాం, అది 100 రూపీస్ నుండి ఉంది రేట్. 100, 150, 200, 300 అట్లా.
1: ఇప్పుడు వాటిని ఉతుకుతే ఆ దారాలు ఊడిపోవా అవకాశం లేదు అట్లా?
0: ఇక మరీ మనం దాన్ని గట్టిగా వాష్ చేయడం ఉండదు, నార్మల్ గానే అది డే అంతా ఉంచుకోలేము కదా మగ్గం వర్క్, అప్పుడు హెవీ ఉంటది, నీళ్ళకి వెళ్ళి వేసేస్తారు. మనం అతికిచ్చిన స్టోన్స్ వగేరా అనైతే ఒక 2-3 టైమ్స్ కు ఊడిపోతాయి. నార్మల్ గా మనం స్టోన్స్ అతికించకుండా మొత్తం థ్రెడ్ తోనే వేయించుకున్నారనుకో, అది ఎంత వాష్ చేసినా ఏం కాదు.
1: మీరు ఒక్కరే చేస్తారా, మీకు తోడింకెవరన్నా ఉంటారా?
0: లేదు సార్, నేను ఓన్ గానే ఒక్కదాన్నే చేసుకుంటా. అంటే నేను అర్జెంట్ ఉంటే తీసుకోను సార్ బ్లౌజ్, ఒకటే రోజులు వేయండి, 2 రోజులు వేయండి అన్నప్పుడు మనకు కూడా మధ్యలో ఏదో పిల్లల్ని ఏదో వర్క్ వస్తూనే ఉంటది. ఒక 5 డేస్ టైం ఇస్తే తీసుకుని వేసేస్తాం. ఇక పెళ్లి కూతురు అయితే ఒక్కదాన్నే వేస్తా కాబట్టి 1 వీక్ పడుతుంది. మనం మంచానికి క్లాత్ ఫిట్ చేయాలంటేనే 1 అవర్ తీసుకుంటది.
1: మొత్తం హ్యాండ్ వర్క్?
0: మొత్తం హ్యాండ్ వర్క్.
1: దీంట్లో మిషన్లు ఏం రాలేవా మరి?
0: ఎంబ్రాయిడరీ మిషన్స్ అని ఇప్పుడు వచ్చినాయి, ఇక మనం దాన్ని కొనాలంటే మన దగ్గర పెట్టుబడి కూడా ఉండాలి.
1: ఎంత పడుతుంది దానికి?
0: అది ఎంత ఉందో సార్, 100,000 పైన ఉంది ఒక మిషన్. కానీ దానికి ఇట్లా స్టోన్స్ పూసాలు వగేరా అది రాదు, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ మగ్గం అనేది పూసాలు స్టోన్స్ అవన్నీ పెడతాం కాబట్టి మనం చేతితో వేయాల్సి వస్తుంది.
1: అంటే ఇప్పుడు అతికించడానికి ఏమన్నా దానికి ప్రత్యేకమైనటువంటి
0: గమ్ ఉంటుంది సార్, గ్లూ అని,
1: ఆ గమ్మే తీసుకొస్తారు.
0: అవి వాడితే క్లాత్ కూడా పాడైపోతుంది, దానికి సపరేట్ ఉంటుంది.
1: మీరు ఇన్ని నేర్చుకున్నారు, ఇన్ని పనిచేస్తున్నారు, మరి మీ భర్త ప్రోత్సాహం ఎలా ఉంది?
0: మా భర్త ప్రోత్సాహం అంటే నాకు వర్క్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో వర్క్ కూడా చూసుకుంటాడు పిల్లలు. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంటర్కి వచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా చేసుకోరు, హాస్టల్ ఉంటున్నారు కాబట్టి ఇంట్లో వర్క్ కూడా అంతే ఉండలేదు.

0: మరి నాకు ఇట్లా వర్క్ ఉంది, మరి నేను ఇంతవరకు వేసిన ఇంత అంటున్నా, మరి నీకు ఇంత ఇస్తా, మరి నువ్వు వేయగలుగుతావా అనేసి అడుగుతాం సార్. ఇక ఒకరు కాకపోయినా ఒకరు వేస్తామంటారు, ఇక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళడమే, మొత్తానికి కంప్లీట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి.
1: ఆ ధర ఏమైనా తర్వాత చూసుకుంటారు.
0: అది తర్వాత
1: కొంతమంది ఉద్దర్లు తీసుకుపోతామంటారు, మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవంటారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేసిస్తారు
0: సార్? అట్లా ఉద్దర్లు అంటూ నేను తీసుకోను. ఇప్పుడు నేను ఒక 3000 బ్లౌజ్, 4000 బ్లౌజ్ అనుకున్నాం అనుకో పెళ్లి కూతురు, నేను అడ్వాన్స్ గా ఒక 1000 రూపీస్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తాను. కొందరు ఏం చేస్తారు అని అంటే, బ్లౌజ్ ఇచ్చేస్తారు, మనం వేసేస్తాం, అట్లనే ఉంచేస్తాం, వాళ్ళు రారు బ్లౌజ్ కోసం. ముందే మనం కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో, కొద్దిగా ముందైనా లేట్ అయినా రే, మనం 1000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినాం, పోనీలే ఇంకా 1000 రూపీస్ ఇచ్చేసి తీసుకుని వెళ్దాం అన్నట్టుగా ఉంటది. ఒక్క రూపాయి ఉండా తీసుకోకుండా మనం వేసి పక్కన పెట్టితే వాళ్ళు రాలు, పోనీ క్లాత్ పోతే పోయింది అనుకుంటారు. కొందరు ఎట్లా ఉంటారంటే, క్లాత్ కూడా మమ్మనే తీసుకోమంటారు సారీ మాకు ఇచ్చేసి. అయితే అలాంటప్పుడు సారీ మా దగ్గరనే పెట్టుకుంటాం. బ్లౌజ్ ఎవరు వాళ్ళు బ్లౌజ్ కోసం కాకపోయినా సారీ కోసం అయినా వస్తారు.
1: ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకొచ్చి వాళ్ళు మీకు ఇస్తారు,
0: కుట్టుక వచ్చింది దాని మీద వేయరాదు,
1: మీరే కుట్టిస్తారా? కుట్టకన్నా ముందే
0: క్లాతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారండి. మన మెజర్మెంట్ గీసుకుని మగ్గం వర్క్ వేసిన తర్వాతనే స్టిచ్ చేయాలి, కట్ చేసి.
1: ముందు ముందు లేదు,
0: ముందు ముందు వేస్తే అంత ఫేర్ గా రాదు, మళ్ళీ ఫుల్ వర్క్ కూడా వేయలేము. కొద్దిగా మిస్టేక్ అయినా కూడా, అక్క ఇక్కడ అది ఉండే కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే, మన దగ్గర కూడా అది ఎందుకు పెట్టలేదో కారణం ఉండాలి.
1: మళ్ళీ తొలగించి మళ్ళా పెట్టే అవకాశం ఉంటుంది. అట్లా
0: ఉంటుంది సార్,
1: బట్ట పాడు కదా,
0: బట్ట కొద్దిగా హోల్స్ అయితే గానీ మళ్ళీ మనం అక్కడనే డిజైన్ వేస్తాం కాబట్టి అది కవర్ అయిపోతుంది.
1: అంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళ నానబెట్టిన తర్వాత మగ్గం వరకేస్తారా?
0: లేదు లేదు, కాటన్ సిల్క్ కదా అది, ఉతకాల్సిన పని ఉండదు. వాటి నార్మల్ కాటన్ అయితే లోపల వేసేది నార్మల్ కాటన్ ఉంటది, అస్తారుగా.
1: మీరు నేర్చుకున్నారు, మరి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా మీరు?
0: లేదు సార్, ఇప్పుడు పిల్లలు చదువుతుండ్రు కదా, వాళ్ళు ఖాళీ టైంలో మా పాప కొద్దిగా గొలుసు కుట్టేయగలుగుతుంది నన్ను చూసి.
1: ప్రవేశం ఉంది,
0: కొంచెం గొలిసేస్తుంది, అప్పుడప్పుడు నేను అక్కడ వదిలేసి నాని నేను వంట చేసేస్తా అని చెప్పేస్తే ఒక లైన్ వేయాల మమ్మీ అనేసి అడుగుతుంది, వేయరానా అని అంటే వేసేస్తారు అన్నట్టు. అట్లా కొద్దిగా తేడా ఉంటది నాకు. వాళ్ళు
1: మగ్గం వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు సూక్ష్మంగా చూడాల్సిన పరిస్థితి అవుతుంది, ఒకసారి కాటలు కూడా కూర్చే అవకాశం ఉంటుంది, అట్లా ఏమైనా జరగదా? కళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది.
0: సూది కూడా కుచ్చుకుంటారు సార్, మనం కిందికి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్, పైన హ్యాండ్ తోని సూది మనం పెట్టినప్పుడు కింద ఈ వేలుకు ఎన్నోసార్లు కుచ్చుకుంటది సూది, అది నార్మల్. ఇక మనం జాగ్రత్తగా వేసుకోవాలి అంతే.
1: కళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించదా?
0: అనిపిస్తుంది సార్, ఇప్పుడు కంటిన్యూ పెళ్లి కూతురు బ్లౌజ్ ఒక 3-4 వేసినాం అనుకోండి, కళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు, కొంచెం హెడ్ ఎక్కు ఇక్కడ వస్తుంది. కానీ మన ఇంటి పరిస్థితిని పట్టుకుంటే మనం వేయాల్సిందే.
1: అంటే రాత్రిపూట వేయరాదు మగ్గం వర్క్?
0: వేయచ్చు, ఇక రేపు బ్లౌజ్ కంపల్సరీ వేయాలి అని అంటే కొద్దిగా వెళ్తురు మంచి ఉండాలి ఇంట్లో, వేయాల్సిందే. రేపు అందాలే అని అంటే ఇప్పుడు కాలేదు అంటే మనం పడుకుంటే వర్క్ కాదు సార్. మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు కష్టపడాల్సిందే.
1: ఎంత సంపాదించగలుగుతున్నారు నెలకు?
0: అంటే సీజన్ లేనప్పుడు ఏమి ఉండదు మాకు వర్క్, ఓన్లీ బ్లౌజులు కుట్టుకోవడమే. నార్మల్ బ్లౌజులు ఎవరైనా ఇస్తే.
1: అంటే టైలరింగ్ కూడా మీరు చేస్తారు?
0: ఎక్కువ మటుకు మగ్గం వేస్తారు, టైలరింగ్ తక్కువ చేయను. ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెళ్లి సీజన్, ఇక పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూ బ్లౌజులు ఉంటాయి, మనం వేసుకున్నంత మన ఓపికను బట్టి. అదే షాప్ పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురు వేస్తే డైలీ ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయొచ్చు.
1: కొంతమంది మీరే మగ్గం వరకేసి మీరే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అని అంటే మీరు కుట్టిస్తారా వేరులకు ఇస్తారా?
0: లేదు సార్, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా కుట్టడానికి, అంటే నాకు ఇంకా బ్లౌజులు ఉంటాయి కాబట్టి. ఇక కుట్టడం అన్నా ఒక 1 అవర్ 1½ అవర్ వేస్ట్ అవుతుంది. మగ్గం బ్లౌజ్ కుట్టడం అంటే అన్ని పూసలు అడ్డం వస్తాయి, కొంచెం కష్టం అవుతుంది. నేను వేరే వాళ్ళకి ఇస్తా బ్లౌజ్.
1: మీరు వేరేలకు నేర్పే అవకాశం ఆలోచన ఏమైనా ఉందా?
0: ఉంది సార్.
1: ఎట్లా నేర్పిస్తారు మీరు?
0: జేఎస్ఎస్ జనశిక్షణలో 3 మంత్స్ నేర్పించిన.
1: ఎక్కడ?
0: అది హమాలివాడలో ఉంది ఆఫీస్. అయితే నేను భాగ్యనగర్, అంటే మనమే బ్యాచ్ తయారు చేసుకోవాలి 30 మెంబర్స్.
1: అంటే ప్రభుత్వం తరపు నుంచి?
0: ప్రభుత్వం తరపు. వాళ్ళు మెటీరియల్ ఇచ్చిండ్రు, ఆ మెటీరియల్ తోని 30 మెంబర్స్ కి నేర్పించిన.
1: వాళ్ళకు ఉచితంగానే? మొత్తం
0: వాళ్ళకు ఉచితంగానే, మాకు గవర్నమెంట్ నుండి ఇచ్చిండ్రు 3 మంత్స్ సాలరీ.
1: 3 మంత్స్ ఇచ్చారు,
0: అది అక్కడికి స్టాప్.
1: మీరు మునుముందు రోజుల్లో ఇంకేం నేర్చుకోవాలనుకుంటారు, ఇంకేం చేద్దాం అనుకుంటారు ఈ మగ్గం వర్క్ లో, ఏమైనా కొత్త కొత్త ఆలోచనల ద్వారా?
0: ఇక కొత్త కొత్త డిజైన్స్ సృష్టించడమే.
1: మీరు ఓన్
0: ఓన్ గా
1: అని ఫోన్ లో చూస్తారా డిజైన్స్?
0: ఇప్పటి వరకు అయితే ఫోన్ లోనే చూసేస్తాం. నా బ్లౌజులు మట్టుకు నేను వేసుకునేవి నా ఓన్ గా వేసేస్తా. ఇక మనం ఓన్ గా వేస్తే కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇక వాళ్ళు పెట్టిన డిజైన్ వేసిస్తే వాళ్ళ మనసు కూడా అక్క కరెక్ట్ వేసేసింది కదా అన్నట్టు ఉంటది.
1: మీ మగ్గం వర్క్ చూసి చాలా మంది, అంటే మీరు వేసుకున్న బట్టలు బట్టి చాలా మంది ఈర్ష పడతారు కావచ్చు కదా ఈ డిజైన్ అని చెప్పేసి. అంటే మగ్గం వర్క్ ఏమైనా ఫోటో తీసుకుని ఉంచుకుంటారా ఫలానాకి వేసామని?
0: ఫోటో తీసుకుని ఉంచుకుంటా, అదే బ్లౌజ్ అయిన తర్వాత ఫోటో తీస్తా, ఇక మళ్ళీ ఫోన్ లో స్టేటస్ పెట్టుకుంటా, అంటే దాన్ని చూసి కూడా మాకు కొన్ని గిరాకీలు వస్తాయి కదా.
1: ఫోన్ లోనే చూస్తారా ఏమైనా ఫోటో అడిగిస్తారా?
0: అట్లా కడిగేలేదు సార్ ఇప్పటివరకు, ఫోన్ లోనే తీసుకుని ఉంచుకుంటా. మగ్గం వర్క్ వేయాలంటే సార్ చాలా ఓపిక.

0: ఉండాలి.
1: ఎంత ఓపిక ఉండాలి, ఎలా ఉండాలి?
0: ఇక మనం కొద్దిగా వేసి నాకు అయితలేదు అన్నాం అనుకో, ఎందుకంటే చాలా కష్టమైన పని. ఇట్లా వంగే ఉండాలి. ఈ హ్యాండ్ అనేది ఎడమ చేతి మొత్తం కిందికే ఉండాలి, ఒక చేతి పైకి ఉండాలి, చేతి కూడా నొప్పేస్తా, దానికి ఓపిక ఉండాలి. ఇది ఫస్ట్.
1: దారాలు ఏమైనా నానబెట్టి అట్లా ఏమైనా
0: ఏం అవసరం లేదు సార్, దాంట్లో రకరకాల దారాలు ఉంటాయి, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్.
1: అంటే దారాలు కూడా మ్యాచింగ్ రావాలి మళ్ళీ.
0: శారీని తీసుకెళ్లి షాప్ కి వెళ్ళేసి మ్యాచింగ్ తీసేసుకుంటాం మేము. దాంట్లో కూడా రకరకాల దారాలు ఉన్నాయి.
1: బాగా చెప్పారండి మహేశ్వరి గారు. మగవాళ్ళ వస్త్రాలకు మగ్గం వర్క్ అందం. మీకు నమస్కారం. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా మీరు మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు విందాం వకీల్ సాబ్ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. శక్తి ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ఇంకా ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 కతీందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుంచి సాధించాలనే కోరిక కథ, ఇంకా కరీంనగర్ బడి పిల్లల కథలు కథ సంపుటి నుంచి అపురూప కానుక మరియు అప్పగింత కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: मैं विशाल शर्मा। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि बदलती प्रौद्योगिकी, अनिश्चित परिस्थितियों और भौगोलिक चुनौतियों के बीच भारत को अपनी तैयारियों में भू रणनीतिक सोच और आकस्मिक परिस्थितियों से निपटने की योजना को महत्वपूर्ण स्थान देना होगा। नई दिल्ली में आज भारतीय नौसेना कमांडर्स सम्मेलन को संबोधित करते हुए श्री सिंह ने कहा कि वर्ष 2047 तक विकसित भारत के संकल्प को साकार करने में भारतीय नौसेना रणनीतिक आधार के रूप में काम कर रही है। रक्षा मंत्री ने कहा कि दक्षिण चीन सागर, भूमध्य सागर और अटलांटिक महासागर में भारतीय युद्धपोतों की मौजूदगी देश की ब्लू वाटर नौसैनिक क्षमता को दर्शाती है। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा है कि भारत और चीन के संबंध पिछले वर्ष की तुलना में इस समय बेहतर हैं। अमेरिका के न्यूयॉर्क में एशिया सोसाइटी के कार्यक्रम में उन्होंने कहा कि सीमा गतिरोध का समाधान होने के बाद दोनों देशों के संबंधों में सुधार हो रहा है। डॉक्टर जयशंकर ने कहा कि द्विपक्षीय संबंधों में गिरावट दोनों देशों के हित में नहीं है और लंबे समय तक सीमा गतिरोध किसी भी देश के लिए लाभदायक नहीं है।
1: भारत अमेरिका संबंध और व्यापार समझौते पर वार्ता के बारे में विदेश मंत्री ने कहा कि दोनों देश ऐसी स्थिति में पहुंच गए हैं जहां व्यापार समझौते को लेकर समझ बनी है। डॉक्टर जयशंकर ने आतंकवाद के मुद्दे का जिक्र करते हुए कहा कि यह भारत के लिए विशेष रूप से महत्वपूर्ण मुद्दा है। विदेश मंत्री ने कहा कि रूस, यूक्रेन और ईरान खाड़ी संघर्षों ने विकासशील और अल्प विकसित देशों की अर्थव्यवस्था पर गंभीर प्रभाव डाला है। उन्होंने ऊर्जा की स्थिति पर चिंता व्यक्त करते हुए कहा कि बाजार में आपूर्ति को लेकर काफी कठिनाई है। उन्होंने कहा कि इसको लेकर अगर राजनीति की जाती है तो इससे बाजार की जटिलताएं और कीमतें बढ़ती हैं, जबकि इस समय कीमतों का स्थिर रहना बहुत जरूरी है। सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से अमन यादव।
0: विदेशी अंशदान विनियमन संशोधन विधेयक 2026 की समीक्षा के लिए गठित संयुक्त संसदीय समिति जेपीसी की दूसरी बैठक नई दिल्ली स्थित संसदीय सौंध में आज हुई। गृह मंत्रालय और विधि तथा न्याय मंत्रालय के अधिकारी प्रस्तावित विधेयक के विभिन्न प्रावधानों पर सदस्यों को जानकारी दी। समिति शीतकालीन सत्र 2026 के पहले सप्ताह में संसद को अपनी रिपोर्ट सौंपेगी। कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा है कि सरकार किसानों की उपज का उचित और लाभदायक मूल्य दिलाने के लिए काम कर रही है। इसमें फसल प्रबंधन, वैज्ञानिक भंडारण और बेहतर विपणन व्यवस्था मजबूत करना शामिल है। श्री चौहान ने आज नई दिल्ली में राष्ट्रीय कृषि सम्मेलन रबी अभियान को संबोधित किया। उन्होंने तुअर, उड़द और मसूर की न्यूनतम समर्थन मूल्य पर 100% सरकारी खरीद सुनिश्चित करने की बात कही। श्री चौहान ने कहा कि किसानों को 48 घंटे के भीतर भुगतान करने की भी व्यवस्था की जाए। निर्वाचन आयोग ने राज्यसभा की 11 सीटों के लिए आज द्विवार्षिक चुनाव संबंधी अधिसूचना जारी कर दी। इनमें उत्तर प्रदेश की 10 और उत्तराखंड की 1 सीट शामिल है। आयोग ने पश्चिम बंगाल की राज्यसभा की 1 सीट पर उपचुनाव के लिए भी अधिसूचना जारी की है। नामांकन आज से शुरू हो गए हैं और मतदान 16 अक्टूबर को होगा। भारत के उच्चायुक्त दिनेश त्रिवेदी ने आज ढाका में बांग्लादेश के विदेश मामलों के राज्य मंत्री हुमायूं कबीर से शिष्टाचार भेंट की। उच्चायुक्त ने राज्य मंत्री के रूप में कार्यभार संभालने पर श्री कबीर को बधाई दी। इस दौरान दोनों पक्षों ने भारत और बांग्लादेश के बीच निरंतर सहयोग पर चर्चा की। इसमें दोनों देशों के लोगों के लिए पारस्परिक रूप से लाभकारी परिणामों पर विशेष बल दिया गया। नागर विमानन मंत्री के राममोहन नायडू ने कहा है कि भारत वैश्विक विमानन का एक प्रमुख केंद्र बनकर उभर रहा है। उन्होंने कहा कि देश विश्व का तीसरा सबसे बड़ा विमानन बाजार बनने की दिशा में अग्रसर है। श्री नायडू नई दिल्ली में आज रूट्स एशिया कार्यक्रम के बारे में जानकारी दे रहे थे। उन्होंने बताया कि देश में चालू हवाई अड्डों की संख्या 2014 में 74 से बढ़कर वर्तमान में 166 से अधिक हो गई है। भारत और केन्या के बीच समुद्री सहयोग को मजबूत करने के अंतर्गत भारतीय नौसेना का अग्रिम पंक्ति का गाइडेड मिसाइल फ्रिगेट आईएनएस तरकश आज पूर्वी अफ्रीकी देश केन्या के मोम्बासा बंदरगाह पहुंचा। आईएनएस तरकश की यह यात्रा 2 अक्टूबर तक चलेगी। जापान एशियाई खेलों में महिला 4x400 रिले टीम स्पर्धा में भारत ने स्वर्ण पदक जीता है। वहीं 4x400 पुरुष रिले स्पर्धा और इसी स्पर्धा के मिक्स्ड वर्ग में भारतीय टीम ने कांस्य पदक हासिल किया। निशानेबाज नीरू ढांडा ने महिला ट्रैप स्पर्धा में पहला व्यक्तिगत स्वर्ण पदक हासिल कर इतिहास रच दिया। भारत 6 स्वर्ण, 21 रजत, 25 कांस्य सहित 52 पदकों के साथ पदक तालिका में 10वें स्थान पर पहुंच गया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡ. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఈ పొద్దుమట్ట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన తక్కడపల్లి రాములు బృందం పాడిన శబరిమాత తత్వాలు, ఇంకా తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాశీయ తత్వాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:30 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిల. యాసంగిలో పంటల ఎంపిక విద్యా విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశ సుధాకర్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాల గురించి ఆదిలాబాద్ మండలం కచికంటి గ్రామానికి చెందిన రైతు కాసారపు శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. తొమ్మిదిన్నరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం ప్రసారమవుతుంది. 9:45 శ్యామే గజల్ కార్యక్రమంలో చిత్రాసింగ్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అయితాయి. 10:20 జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజి పురుషోత్తం బృందం పాడిన గూఢలింగయ్య తత్వాలు ప్రసారమవుతాయి. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. రాత్రి 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 శ్రీ విఘ్నేశ్వర స్తుతి ప్రసారమవుతుంది. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన తెల్ల గలిజేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చట ప్రసారమవుతుంది. పొద్దుమట్ట 5:30 కథిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుంచి సాధించాలనే కోరిక కథ, ఇంకా కరీంనగర్ బడి పిల్లల కథలు కథా సంపుటి నుంచి అపురూప కానుక మరియు అప్పగింత కథ ప్రసారమవుతుంది. 5:45 కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం ప్రసారమవుతుంది. సమర్పణ సిఎస్ రాంబాబు. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, ఇంకా బేలా మండలం పలాయి తాండా గ్రామానికి చెందిన రాతోడు దూదరాం బృందం పాడిన సామాజిక పాటలు ప్రసారమవుతాయి. 7:00 ఇల్లు యువసం యువసం ధరల కార్యక్రమంలో పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 76వ భాగం ప్రసారమవుతుంది. 9:40 చెవికింపు కార్యక్రమంలో రాజేష్ వైద్య స్వర రచనలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:20 మావా కార్యక్రమం ఉంటుంది. 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు.

0: హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహూకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్ధీకరించుకొని ముందుకు పోయి, మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు పెంచు, ఒక రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జ్ పెంచలేదు, లేదు ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమం చేయగలుగుతాం.
1: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరా సేద్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు.

0: వార్తలు వింటున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాటపట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం తాను ఎంపీగా ఉన్న కాలంలో మంజూరైన తరగతి గదులను పరిశీలించారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18ని ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్ 6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
1: మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్ ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫామ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్ లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.
0: వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదల ప్రాజెక్టు, రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జైనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి 2 సార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ్వర రైల్వే స్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు. గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్ 30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్రరావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:08:08 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఈ పాటలు పల్లె జనుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టసుఖాలు ఆ పాటల్లో పల్లెవిస్తాయి. ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన తక్కడపల్లి రాముల బృందం పాడిన శబరిమాత తత్వాలు, ఇంకా తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర బృందం పాడిన జక్కుల కాశీయ తత్వాలు ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
6: ఎందుకురా?
5: నా పాకెట్ మనీ.
6: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
5: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
6: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
5: మరి మీ మొబైల్ ఇవ్వండి.
6: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. జనులు సన్మార్గంలో నడవడానికి ఎందరో మహానుభావులు ప్రయత్నం చేసిండ్రు. తమ జీవిత సారాన్ని వడబోసి ఎన్నో పాటలు రచించి ఆధ్యాత్మిక భావనను పెంపొందించిండ్రు. అటువంటి వారిలో శబరిమాత ఒకరు. మరి ఇప్పుడు విందాం ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన తక్కడపల్లి రాముల బృందం పాడిన శబరిమాత తత్వాలు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన తక్కడిపల్లి రాముల బృందం పాడిన శబరిమాత తత్వాలు. ఇప్పుడు మరో తత్వం విందాం.

0: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన తక్కడపల్లి రాముల బృందం పాడిన శబరిమాత తత్వాలు విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. మన జిల్లాకు చెందిన ఉదారి నాగదాసు, ఊషన్న, కాశయ్య, పరమేశ్వరయ్య లాంటి కవులు తమ అనుభవ సారాన్ని జోడించి అనేక తత్వాలు, భజన పాటలు రచించారు. వీటిని పల్లెజనులు పాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు విందాం. తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాశయ్య తత్వాలు.
5: ఈ యొక్క మానవ జన్మ చాలా మంచి జన్మ, ఆఖరి జన్మ. దీన్ని మంచి చేసుకోవాలంటే మనకు గురువు కావాలా? ఆ గురువు మంచి గురువు అయి ఉండాలా? ఆ గురువుతోటి మన ఈ జన్మని మంచి చేస్తాడు. గురుడు అనే రెండు అక్షరములు

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటారు పల్లె పదాలు కార్యక్రమంలో. తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాశయ్య తత్వాలు. ఇప్పుడు మరో తత్వం విందాం.
1: ఈ యొక్క ప్రపంచమందు ప్రతిదానికి ఒక ఎరుక ఉంటుంది. ఆ ఎరుక మనిషిది కావచ్చు, జంతువుదే కావచ్చు, పశు పశువులదే కావచ్చు. ఆ ఎరుక ఈ ప్రపంచమందు ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో జూట మాట్లాడేటోళ్ళు ఎందరో ఉంటారు, తర్కవాదం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎరుక ప్రపంచము అర్థము తెలియక వ్యర్థము తిరగకు.

ఇప్పటిదాకా మీరు తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన గుడికందల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాశీయ తత్వాలు విన్నారు. ఇంతటితో ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతాయి. రేపొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, ఇంకా బేలా మండలం పలాయి తాండా గ్రామానికి చెందిన రాథోడ్ దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి

0: ఇలా లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చెయ్యండి. ఆకాశవాణిదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణకు 30 సెప్టెంబర్ చివరి తేదీ. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8-10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డీఈఓ సచ్చిదానందాచారి ఒక ప్రకటనలో తెలిపిండ్రు. ఇప్పుడు మరొక సమాచారం. మహాత్మా జ్యోతిబా పులే ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 కింద విదేశాల్లో ఉన్నత విద్య మాస్టర్స్ డాక్టరేట్ అభ్యసించడానికి అర్హులైన బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ బీసీ అభివృద్ధి అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపిండ్రు. ఈ పథకంలో 350 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో బీసీ 250, ఈబీసీ 100 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వారు తెలియజేసిండ్రు. ఈ నెల 30వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలా? పూర్తి వివరాలకు బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలా? విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. సమగ్ర శిక్ష ప్రాజెక్టు రాష్ట్ర కార్యాలయం డీఈఓ కార్యాలయాల్లో కోఆర్డినేటర్ల నియామకానికి 5వ తేదీన, జిల్లాల్లో సైన్స్ కోఆర్డినేటర్ల నియామకానికి 6వ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. దరఖాస్తు చేసిన టీచర్లు పరీక్ష హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా? ఇప్పుడు మరొక సమాచారం. కెనరా బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో 7 కాల పరిమితితో 3,500 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దీంట్లో తెలంగాణకు 134 ఖాళీలున్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ 1/1/2023 నుంచి 1/9/2026 మధ్యలో పూర్తి చేసిన వారై ఉండాలి ఈ డిగ్రీని. వయస్సు 20 నుంచి 28 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీ ఎన్బీసీలకు 3, దివ్యాంగులకు 10 సడలింపు ఉంటుంది. స్టైపెండ్ నెలకు 16,650 రూపాయలు ఉంటాయి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. 1 నుంచి 17 వరకు స్వీకరిస్తారు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఇప్పుడు సమయం 7:05.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: किसान को ठीक दाम मिल जाए हम सबकी जिम्मेदारी और इसमें दोनों व्यवस्था एक एमएसपी और एक विदाउट एमएसपी हम बाजार से कैसे जोड़ दे किसानों ये तय किया तुअर मसूर उड़द 100% खरीदेगी सरकार लेकिन खरीदने की तैयारी चाहे वो खरीफ के लिए हो चाहे रबी के लिए हो ठीक से करके रखें जिससे 48 घंटे में पेमेंट हो जाए.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్య రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్

0: జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆశిత్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజా సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగిలో పంటల ఎంపిక విత్తే విధానం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో లెనిని పెట్టిన ముచ్చటుంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్చకంటి గ్రామ రైతు కాసారపు శ్రీనివాస్తో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: యాసంగి సీజన్ లో తక్కువ నీటి వనరులతో ఎక్కువ లాభాలనిచ్చే పంటలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. భూగర్భ జలాలు మరియు నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక చేసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ వరికి బదులుగా ఆరుతడి పంటలను ఎంచుకోవడం వల్ల భూమి సారం పెరగడమే కాకుండా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులను సాధించవచ్చు. యాసంగి విషయానికి వస్తే నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు లాంటివి సాగు చేసుకున్నట్లయితే రైతులకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్న, వేరుశెనగ, శనగ పంటలు, జొన్న వంటి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యాసంగి. యాసంగిలో పంటల ఎంపిక, విత్తే విధానం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
6: నమస్కారం సుధాంశు కస్వే గారు.
7: నమస్తే అండి.
6: మనం యాసంగి పంటల ఎంపిక గురించి మాట్లాడుకునే కంటే ముందు ప్రస్తుతం ఉన్న పంటల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆ వివరాలు చెప్తారా?
7: చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితిని గమనించినట్లయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ వానాకాలం పంటలు దీని మీద చాలా దుష్ప్రభావాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు వరకు మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 32% వర్షాలు తక్కువగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే అవి 20% వర్షాలు తక్కువ ఉన్నాయి. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షాలు సాధారణ స్థాయిలో ఉన్నాయని మన డేటా చెప్తుంది. కానీ ఆ వర్షాలు పడ్డ వర్షాలు కూడా పంటల కీలకమైన దశలో పడకుండా ఒకేసారి పడిపోయినాయి. కాబట్టి ఆ జిల్లాల్లో కూడా రైతులు చాలా అంటే పంటలు అనేది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయి. మన 4 జిల్లాల్లో వర్షాలు తక్కువ ఉండటం, పంటల కీలక దశలో ఈ భూమిలో తేమ తక్కువ ఉండటం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, అదేవిధంగా ఈ భూగర్భ జలాల స్థాయి తగ్గిపోవటం వలన ఈ పంటల అభివృద్ధి అన్ని చోట్ల ఆగిపోయింది. ముఖ్యంగా ప్రతి సోయాబీన్, అదేవిధంగా ఇంకా మొక్కజొన్న పంట మీద. కూరగాయలు అనేది మార్కెట్లో అసలు రావటమే బంద్ అయిపోయింది. ఇవి ముఖ్యంగా వర్షధారపు ఉన్న పంటల మీద దుష్ప్రభావాలు అధికంగా కనిపిస్తున్నాయి, ఆ పంటలు దెబ్బతిన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రబీ అంటే ఈ యాసంగి పంటల అవకాశాలు మనం తెలుసుకోవటం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ సూపర్ ఎల్నినో వస్తుందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన ప్రాంతంలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం అనేది కనిపిస్తూనే ఉన్నది.
6: అయితే ఇప్పుడు ఈ వానాకాలం పంటల మీద కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ప్రధానంగా ఎల్నినో ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒకసారి యాసంగిలో పంటల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అని అనుకుంటున్నారు, మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి?
7: చూడండి, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, కుమరం భీమ్ డిస్ట్రిక్ట్ అవన్నీ కలిపి యాసంగిలో ముఖ్యంగా మనం శనగ పంట, నిర్మల్ మంచిర్యాల సైడ్ లో వరి పంట, అదేవిధంగా రబీ మొక్కజొన్న పంట, కొన్ని ప్రాంతాల్లో కుసుమ పంట, తర్వాత జనవరి నుంచి మనకు జొన్న పంట చాలా అధికంగా, అదేవిధంగా పెసర, మినుము, నువ్వులు ఇలాంటివి పంటలు పండిస్తుంటారు. దీంతో పాటు ఈ వెజిటేబుల్స్, కూరగాయలు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో పండించడం జరుగుతుంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ యాసంగిలో రైతులు పంటల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఈ సూపర్ ఎల్నినో ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, ఈ సూపర్ ఎల్నినో ప్రభావం కనిపిస్తుంది. ఆ ప్రభావం మన ప్రాంతం మీద ఇప్పుడు చాలా కనిపిస్తుంది. దీని వలన ఏమవుతుందంటే సూపర్ ఎల్నినో వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతుంటాయి. దానివల్ల ఇవి వాతావరణంలో ఉన్న తేమ తగ్గిపోతుంది. కావున రైతులు చాలా జాగ్రత్తగా పంటలను వాళ్ళ వాటి రకాలను అదేవిధంగా విత్తే సమయాన్ని పాటించాల్సి వస్తుంది.
6: అంటే రైతులు ఇప్పుడున్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పంటల్ని ఎంపిక చేసుకోవడం అనేది కీలకం. కాబట్టి ఎట్లాంటి పంటల్ని ఎంపిక చేసుకోవాలి, వాటి గురించి చెప్తారు.
7: సో ఈ పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకుని పోతే ఏదైనా పంటల్లో వాటర్ రిక్వైర్మెంట్,
6: నీటి అవసరాలు,
7: నీటి అవసరం తక్కువ ఉన్న పంటలను మొదటి మనం ఎంపిక చేసుకోవాలి. ఆ పంటలలో ముఖ్యమైన శనగ పంట. మన ప్రాంతంలో ఏమైందంటే శనగ పంటకు మరి ఎక్కువ నీటి అవసరం ఉందని ఒక అపోహ రైతు మనసులో ఉంటుంది. ఈ శనగ పంటను మనం ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా కుసుమ పంట, ఈ కుసుమ పంటకు చాలా తక్కువ నీళ్లు అవసరం పడతాయి, ఆ పంటను మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఉలువలు, ఆ ఉలువలను కూడా వేసుకోవచ్చు మనం. అదేవిధంగా మన ప్రాంతంలో అలవాటు లేదు కానీ వేరే ప్రాంతాల్లో ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా పెసర, మినుము, ఈవెన్ మనం నువ్వులు కూడా విత్తుకుంటుంటారు. దాని గురించి కూడా మనం ఆలోచించాలి.
6: అయితే ఇప్పుడు ఈ పంటల ఎంపిక గురించి చెప్పారు, శనగ ప్రస్తావన వచ్చింది. ముందుగా శనగ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ శనగలో ఏమైనా రకాలు ఉన్నాయా, ఎలాంటి రకాలని రైతులు ఎంపిక చేసుకోవాలి, వాటి విత్తే విధానం గురించి చెప్తారా?
7: సో మొదటి మనం ఈ శనగ పంట గురించి చూద్దాం. సాధారణంగా మన ప్రాంతంలో ఈ శనగ పంట సోయాబీన్ కోత అయిన తర్వాత, లేకపోతే కొత్త కొత్తగా ఈ పత్తి పంట కూడా, అంటే పత్తిని ఒక రెండు సార్లు ఏరిన తర్వాత కూడా పత్తి తర్వాత శనగ పంటని వేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ పంట ఒక విత్తే సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు, అంటే మొదటి పక్షం వరకు ఈ పంటను విత్తుకోవాలి. అంటే అధిక దిగుబడి కావాలంటే ఈ పంటకు మొదటి దశలో చల్లటి వాతావరణం చాలా అవసరం ఉంటుంది. మనం ఆలస్యంగా ఈ పంటను విత్తుకున్నట్లయితే ఆ మొదటి దశలో అవసరం ఉన్న చలి ఆ పంటకు దొరకకుండా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ శనగ పంటలో కాయ అభివృద్ధి జరగదు. అదేవిధంగా తప్పలు పోవటం గానీ గింజల సైజ్ తక్కువ ఉండడం అనేది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ శనగ పంటను తేమను బాగా పట్టి ఉంచే సారవంతమైన మధ్యస్థ మరియు నల్లరేగడి నేలలోనే విత్తుకోవాలి. ఈ పరిస్థితుల్లో తేలికపాటి నేలల్లో ఈ నీటిపారుదల క్రింద పండించేటప్పుడు మన రైతులకు ఇరిగేషన్ ఈ సంవత్సరం సరిపడకపోతే కాయలు తప్పలు పోవటం, అదేవిధంగా గింజల సైజు చిన్నగా ఉండి దిగుబడులు చాలా గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన ఇరిగేషన్ సౌకర్యం ఉన్న రైతులు శనగ పంటను విత్తుకోవాలి. వర్షాధారపు గాని తక్కువ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్న రైతులు మాత్రం ఈ శనగ పంటను ఈ సంవత్సరం విత్తకూడదు అని మా ఒక ఒపీనియన్.
6: అయితే విత్తే పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా యాసంగిలో సాగు చేసే ప్రధానమైన పంట శనగ కదా, మనం విత్తుకునేటప్పుడు కూడా రైతులు బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఏ రకంగా విత్తుకోవాలి?
7: ఈ పంటను ఇంతకుముందు చెప్పినట్టు 15 అక్టోబర్ నుంచి 15 నవంబర్ వరకు విత్తుకోవచ్చు. ఈ శనగలో కొన్ని దేశవాళీ రకాలు ఉన్నాయి. ఆ రకాలలో జేజీ 14, జేజీ 11, తర్వాత నంద్యాల నుంచి విడుదలైన ఎన్బిఈజీ 857, ఎన్బిజీ 47, తర్వాత ఎన్బిజీ 1, ఈ రకాలను మనం విత్తుకోవచ్చు. దీంట్లో నంద్యాల 47 చెప్పినా కదా, ఆ రకం చాలా మంచిది. ఆ రకము యాంత్రీకరణ కోసం చాలా అనుకూలమైన రకము. అదేవిధంగా ఒకవేళ కాబులి రకాలు మనం విత్తుకోవాలనుకుంటే దాంట్లో KAK2, ఫులే G2 ఇలాంటివి రకాలు బాగుంటాయి. ఈ రకాలు దాదాపు 100 రోజుల్లో కోతకు వస్తాయి. దేశవాళీ రకాలు దాదాపు ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం పడుతుంది. మరి ఇవి విత్తేటప్పుడు శనగ విత్తనాన్ని ఖచ్చితంగా కార్బండేజియం 2.5 గ్రాములు ఒక కేజీ విత్తనానికి, లేదా 1.5 గ్రాములు వీటావ్యాక్స్, రెండుట్లో ఒకటి ఒక కెమికల్ తోటే మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. విత్తే దూరం చూసుకున్నట్లయితే రెండు వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, అంటే 1 ఫీట్ దూరంలో మనం విత్తుకోవాలి. వరుసల్లో మొక్కకు మొక్క మధ్య దూరం అనేది 10 సెంటీమీటర్లు, అంటే 4 ఇంచులు ఉంచుకుంటే మనకు మొక్కల సాంద్రత కూడా బాగుంటుంది, అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
6: తర్వాత మొక్కజొన్న పంట గురించి చెప్పండి. మరి ఇందులో ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, దీంట్లో కూడా విత్తుకునేటప్పుడు ఎట్లాంటి పద్ధతులని వాటిని ఎలా పాటించాలి?
7: అవును, శనగ పంట తర్వాత మన దగ్గర మొక్కజొన్నను కూడా బాగా చాలా మంది పండిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మా అంచనా అంటే ఈ సంవత్సరం ఈ వర్షాలు తక్కువ పడటం వల్ల, భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల ఈ మొక్కజొన్న క్షేత్రం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని మా అంచనా ఉన్నది. అయినా కూడా ఎవరి దగ్గర మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది అలాంటి రైతు మాత్రమే మొక్కజొన్నను ఈ సంవత్సరం విత్తుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కజొన్న పంట అనేది వాటర్ స్ట్రెస్ కు చాలా చాలా సెన్సిటివ్ ఒక పంట. అంటే మొదటి దశ నుంచి చివరి వరకు ఈ పంటకు వాటర్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఈ పంటలో చూసుకున్నట్లయితే కొన్ని హైబ్రిడ్ రకాలు ఉన్నాయి మన యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. దాంట్లో DHM 206 ఇది ఒక రకం ఉంది. అదేవిధంగా DHM 121, DHM 117 ఇలాంటివి రకాలున్నాయి. ఇవి 100 రోజుల్లో కోతకు వస్తాయి, దిగుబడి కూడా బాగానే వస్తుంది. అదేవిధంగా ఏమన్నా మన ప్రాంతాల్లో సూటేబుల్ ఉన్న అనుకూలమైన ప్రైవేట్ రకాలున్నా కూడా రైతులు వాళ్ళ అనుభవం ప్రకారంగా దాన్ని విత్తుకోవచ్చు. విత్తేటప్పుడు 2 వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్ అంటే 2 ఫీట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య దూరం 20 సెంటీమీటర్లు అంటే 8 ఇంచులు పెట్టుకున్నట్లయితే మొక్కల సాంద్రత మంచిగా ఉండి దిగుబడి కూడా మంచిగానే వస్తుంది. ఎట్లాగో ఇవి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి, అవి విత్తన శుద్ధి చేసి వస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి చేయలేదనుకోండి, రైతులు కార్బన్ డేజింగ్ గాని క్యాప్టన్ గాని దాంతో విత్తన శుద్ధి చేసుకుని ఈ పంటను విత్తుకోవాలి. విత్తేటప్పుడు సీడ్ డ్రిల్ మనం వాడుతుంటాము, లేకపోతే న్యూమాటిక్ ప్లాంటర్స్ కూడా వచ్చినాయి మన యూనివర్సిటీ నుంచి, అవి కూడా రైతులు వాడుకున్నట్లయితే అంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ మొక్కజొన్న పంటను కూడా విత్తుకోవచ్చు.
6: చాలా సంతోషం డాక్టర్ సుధాంశు కస్బే గారు. ముఖ్యంగా యాసంగిలో సాగు చేసే పంటల ఎంపిక గురించి, అట్లాగే వాటిని విత్తే విధానం గురించి కూడా సవివరంగా తెలియజేసారు. మరి రైతులు ఇప్పటికే వానాకాలంలో కొంత ప్రతికూల పరిస్థితుల్ని చవిచూసిన నేపథ్యంలో యాసంగిలోనైనా సరైన పంటల్ని ఎంపిక చేసుకుని సరైన పద్ధతిలో విత్తుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
7: నమస్తే అండి.
0: మీరు ఇప్పటిదాకా యాసంగిలో పంటల ఎంపిక, విత్తే విధానం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో లినిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో ఉంటాయి. తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు సాగు చేయడం రైతులు అలవరుచుకున్నట్లయితే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఆదిలాబాద్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటుంటారు. తక్కువ భూమి అయినా ఎక్కువ భూమి అయినా పత్తి పంటనే ప్రధాన పంటగా భావిస్తారు. అయితే ఈ పత్తి పంటకు కొన్ని సందర్భాల్లో దళారుల వద్దకు గాని షౌకరి వద్ద గాని వెళ్లి పెట్టుబడి కోసం డబ్బులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి సమయంలో రైతులు తమకున్నటువంటి కొంత భూమిలోనైనా కూరగాయలు సాగు చేసుకున్నట్లయితే పెట్టుబడి కోసం షౌకరి వద్దకు వెళ్లాల్సిన అవసరం అసలే ఉండదు. ఇంకా పత్తి పంట సాగు చేసుకున్నా, ఏ పంట సాగు చేసుకున్నా దాంట్లో పశువుల పీడ గనక వేసినట్లయితే ఆ పంటలు విరివిగా పెరిగి అధిక దిగుబడులను అందిస్తాయి. పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్చికంటి గ్రామ రైతు కాసారపు శ్రీనివాస్తో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. కాసారపు శ్రీనివాస్ అన్న, నీకు నమస్తే అన్న.
8: నమస్కారం సార్.
0: మీకు వ్యవసాయం ఎంత ఉంటుంది అన్న?
8: వ్యవసాయం 2 ఎకరాలు ఉంటాయి సార్, పావుదాకా 2 ఎకరాలు.
0: ఇంకేమైనా కౌలు తీసుకుంటారా?
8: లేదు సార్, కౌలుకు తీసుకో, ఇండ్లనే సార్ పెట్టుకుంటా.
0: ఏమేమి పంటలు వేసారు మీరు ఇండ్ల?
8: సార్ ఏమి, ఒక పావుదాక ఎకరంలో ఒక 30 గుంటలల్లా తోట ఉంది, 1 ఎకరంలో పత్తి ఉంది.
0: పత్తి చూసినా మనకంటే ఎత్తు పెరిగింది.
8: అది తోట భూమి కాబట్టి ఫర్టిలైజర్ దానికి దీనికి పోస్తాం కాబట్టి తోట భూమికి ఎరువు ఎక్కువ ఉంటుంది సార్. ఫర్టిలైజర్ తక్కువ వేసినా గానీ నిరుడిది ఇయోడిది ఎక్కువ కొడుతుంది సార్. బాగానే మంచి ఉంది పత్తి.
0: ఫర్టిలైజర్ అంటే ఎంత వేసినావు, ఎన్నిసార్లు వేసినావు?
8: ఫర్టిలైజర్ 2 సార్లు వేసిన సార్, ఒక్కొక్క పూత 2 సార్లు పోసిన.
0: మరి ముడత బాగా వచ్చింది కదా?
8: ముడత వచ్చింది వాతావరణం. అది కొన్ని మందులు ఎట్లా ఉంటాయంటే సార్, కింద పదన లేకపోతే పంజాయి కొట్టే మందులు అందులో కొంచెం మందు కొట్టేటప్పుడు కొద్దిగా తేమ లేకపోవడం వలన మందు కొట్టినాం కాబట్టి పనిచేయలేదు, అందుకు అందులో ముడత వచ్చేసింది.
0: నీళ్లు వారిచ్చినావా? మరి
8: లేదు, నీళ్లు కట్టలే. ఇంకా
0: నీళ్లు కట్టకుండా మంచిగా ఉన్నది భూమి, మరి పలగలే.
8: పలగదు సార్, ఎందుకంటే పెద్ద భూమి కదా, పివారు రాగడు కదా.
0: మొన్న మంచి పని చేసింది వాళ్ళు.
8: అవును సార్, మొన్న వడ్డదే మంచి, లేకపోతే రైతులకు సోయలు వెళ్ళకపోవు, పత్తులు కూడా వెళ్ళకపోవు సార్. ఇప్పుడు ఏమై, ఇప్పటికి కూడా ఏమున్నా సార్, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, ఆగులల్లో నీళ్లు లేవు, మళ్ళా ఈ నెక్స్ట్ పంటకు ఇబ్బంది అయిపోతుంది, జొన్నలు పోసుకోరాదు సార్, వాటర్ లేదేం లేదు, ఈ పంటకు సరిపోతుంది. ఈ మొన్న వడ్డ వర్షంకు ఈ పంటలకు సరిపోతుంది, కానీ వచ్చే నెక్స్ట్ పంటకు వాటర్ లేదు సార్. వాటర్ ఎందుకంటే వాటర్ తగ్గిపోయింది.
0: ఇప్పుడు ఈడికి వెళ్ళి ఆనలు పోతే పత్తి మంచి వస్తుందా?
8: పత్తులు వెళ్తాయి సార్, ఈ పంట వెళ్తాయి సార్, వచ్చే నెక్స్ట్ పంటలు వెళ్ళాయి సార్.
0: రబీ వెళ్ళాయి,
8: రబీ పంట
0: నీళ్ళు వారించుకోవాలి.
8: నీళ్ళు వారియాలంటే బోర్లలో నీళ్ళు లేదు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, ఒరెళ్ళ నీళ్ళు లేవు సార్.
0: ఇప్పుడు నీళ్లు వారిస్తా పత్తి పారియా?
8: పారియాం సార్.
0: అంటే పారిస్తే ఎక్క రోజులు పోతుంది,
8: ఎక్కడ
0: వేరే పంట తీసుకుని కష్టం అవుతుంది.
8: అవును.
0: ఎన్నిసార్లు మందులు కొట్టినా మరి ఇప్పుడు దాకా?
8: నాలుగు సార్లు కొట్టినా సార్.
0: తక్కువనే కొట్టినా నాలుగు సార్లు, ఇంకో నాలుగు సార్లు కొట్టబడుతుందా?
8: ఇంకొక మూడు సార్లు అయితే కొట్టాలా సార్?
0: ఎన్ని? ఒక చెట్టుకో 20 కాయను
8: అయినచ్చు సార. అయినాయి, అయిన చెట్టుకు అయినాయి, కాని చెట్టుకు గాలే. ఈ వాతావరణం కరెక్ట్ లేక రాలిపోతుంది భారం.
0: ఇప్పుడు ఇది ఏడాది రావడానికి ఎన్నో టైం పట్టవచ్చు ఈ పత్తి?
8: చెలక భూములు అయితే సార్ దసరా అయిన తర్వాత వస్తుంది, మన రాగడి కాబట్టి కొంచెం లేట్ వస్తుంది.
0: నవంబర్ లో వస్తా, డిసెంబర్ లో?
8: కార్తీక పుణ్యం అప్పుడు సూర్ అవుతుంది.
0: నవంబర్ లో వస్తుంది?
8: నవంబర్ లో వస్తుంది.
0: బాగా పెరిగింది, ఏరుడు కష్టం కదా?
8: ఏం కష్టం కాదు సార్, పెద్ద ఉన్నాయి కదా సంగడి, చార్పిట్ సంగడి పెట్టిన సార్.
0: చార్పిట్ ఉందా?
8: చార్పిట్
0: పొడవులో 1.5 ఫీట్ ఉంటుందా? 1 ఫీట్
8: దేడు ఉంటది, దేడుదో ఉంటది సార్. ఇట్లా చార్పిట్ ఉంది.
0: అంటే నీరుడు సీడేనా? సీడ్ మార్చుకున్నావా?
8: లేదు, నీరుడు సీడే, 6x9
0: సీడే మార్చుకోలేదు.
8: మార్చుకోలేదు. అది బుగ్గ మంచిగా వెళ్తా సార్, బుగ్గ మంచిగా వెళ్తుంది, పత్తి ఆడలోకి తీయడానికి కూడా సులభంగా వస్తుంది.
0: ఇట్లా మంచు పడుతున్నా మరి?
8: ఇప్పుడు ఒక 3 రోజులు సార్ మనసు, కొద్దిగా మనసు పడుతున్నది.
0: నష్టం జరుగుతుందా?
8: నష్టం ఏం లేదు సార్, ఈ పొగ మనసు పడదు సార్, పొగ మనసు పడితే కూరగాయలు పోతాయి, పత్తి బారు పోతుంది. పొగ మనసు పడితే అది ఎందుకు వాళ్ళ కెమికల్ తీరు అది ఏముంటో సార్, కానీ వాతావరణంలో అది పడ్డదంటే ప్రతి దానికి ఇబ్బంది, బారు రాలిపోతుంది, కూరగాయలు పంట చేతికొచ్చింది కూడా సుడరకపోతుంది. అది అది మాగురు పడితే సార్ ఏమైతుంది అంటే మొత్తం సుడరకపోతుంది అన్ని. ఇప్పుడు పాలకూర, కొయ్యకూర, మెంతి కూర సార్ సుడరకపోతుంది, టమాటా కూడా ఆకు సుడరకపోయింది. అట్లా
0: అయితే కూరగాయలు కూడా పండిస్తాయి? ఇట్లా?
8: అవును సార్.
0: కూరగాయలు పండిస్తావు కాబట్టి నీకు పెద్ద పంటకు నీకు పెట్టుబడి లెక్క వెనకొస్తుంది కూరగాయలు.
8: అవును సార్.
0: షౌకర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు మరి నీకు?
8: లేదు సార్.
0: ఎప్పుడు పోవు? అంటే 3 గాలలు కూరగాయలు ఉంటాయి నీకు?
8: అయ్యే ఎప్పుడు ఇట్లా నేసుకుంటా ఏడతాం సార్, అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి ఇట్లా నేసుకుంటా.
0: ఏమేమి ఉంటాయి కూరగాయలు?
8: కూరగాయలు కాకర, బీర, టమాటా, మిర్చి, తొగరి, చిక్కుడి.
0: ఒక అధికరం ఉంటుంది?
8: 30 గుంటలు వేస్తాను సార్.
0: 30 గుంటలు దగ్గర దగ్గర ఎకరం వేస్తావు?
8: 30 గుంటలు పత్తి తోట వేస్తా.
0: ఎప్పుడు వెళ్తుంది నీకు?
8: ఎప్పుడు ఇళ్ళని
0: ఉన్నాయి? నీళ్ళు ఉన్నాయా?
8: ఉన్నాయి సార్.
0: అయితే ఈ పత్తి మరి ఏరాలంటే కైకిలో ఉన్నాయి ఇస్తా?
8: కైకిలో సార్ మేమేగా ఇవ్వాలి. కైకిలో లేబర్ దొరకకపోతే ఒక్కొల్లి ఇద్దరు దొరికితే మన ఇంటి ఆడి మనిషికి కొద్దిగా కొద్దిగా ఏరుకుంటాం. మళ్ళీ నచ్చింది అనుకో, ఒక 2 రోజులు పెట్టేస్తే ఒక 2 రోజులలో అయిపోతా సార్.
0: ఇంట్లో ఏరుకుంటారు ఇట్లా 2-3 సార్లు అయిపోతుంది ఏరుడంతా?
8: మంచిగా వెళ్తా సార్, ఒక 3 సార్లు అని తీరాలా.
0: ఇప్పుడు ఇంత పెద్ద పెరిగింది, మీరు మంది ఎట్లా కొట్టాలి దీనికి?
8: కొట్టబడతా సార్, అట్లనే పోవాలి తప్పది.
0: ఇట్లా నెత్తి మీద పడుతుంది అది?
8: హెల్మెట్ పెట్టుకుంటారు, అది ఒకటి ఏమన్నా పెట్టుకుంటారు, పడుతుంది మామూలుగా పడుతుంది. ఏం చేద్దాం ఇక, రైతు కష్టమా అంతే కదా సార్. ఏమున్నా సార్, రైతు పండిస్తేనే కదా 4 తింటున్నారు, కానీ గవర్నమెంట్ ఆలోచించాలి కదా మన కష్టం మనం చేయబడతా సార్.
0: ఇప్పుడు 2 పక్కలు కొడతా మంది? ఒక పక్క
8: పట్టుకొని పోతే పడుతుంది సార్.
0: ఇప్పుడు ఈ బోదెలో వెళ్ళు, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక బోది ఇడిస పెట్టేసేస్తా?
8: పెద్ద తైవాన్ కదా సార్, ఇట్లా ఇట్లా పట్టుకొని పోతే పడుతుంది.
0: ఇప్పుడు ముడత బాగుంది మరి, ఎందుకోసం ముడత వచ్చిందన్నది?
8: కొన్ని మందులు పదన ఉంటే పని చేస్తాయి సార్, అది కొట్టినప్పుడు పదన లేకుండా కాబట్టి అది పని చేయలే, అందులో వచ్చేసింది. ఇప్పుడు అది పోవాలంటే కొంచెం కష్టం ఉన్నది, అయినా కొట్టిన పోతున్నది, మామూలుగా ఉన్నది, సరిపోతుంది, పోతున్నది మెలే మెలే.
0: ఏమన్నా పురుగు కానొస్తుంది?
8: లేదు సార్, పురుగు లేదు.
0: ఏ పురుగు లేదు, బట్టి ముడత ఒకటే ఉన్నది,
8: ముడుతుంది.
0: ముడత పోగొట్టుకోవాలంటే
8: ముడత పోవాల, ప్రెషర్ రావాలా?
0: ఎట్లా ఈ ముడత పోవాలంటే
8: సార్ మందులు కొట్టాలి, కొడుతుంది.
0: నువ్వు అధికారులను అడుగుతావా లేకపోతే?
8: అధికారులు ఏం అడగం సార్, కానీ మనకు తెలిసినంత మట్టుకే.
0: వేరే నోళ్ళని అడగవు? నువ్వు
8: అడగ.
0: అంటే ఎన్నెల నుంచి ఇట్లా పత్తి పండిస్తున్నావు?
8: మాలసేనా సార్, ఒక

0: ఇరవై సంవత్సరాల
1: ఈ భూమి తండ్రి నుంచి వచ్చింది.
0: అవును,
1: తండ్రి ఇచ్చిండు. మీరు కౌలని తీసుకోవాలి, ఇండ్లనే తొడుస్తుంది.
0: కౌలు లేస్తారు, ఇండ్లనే వేసుకున్నాం, సరిపోతుంది, ఇండ్లనే వేసుకుంటున్నాం.
1: ఎంతమంది వేస్తారు మిషన్ల పని?
0: ఒక ఇద్దరు కూలీలు వస్తారు సార్, వచ్చినాడు కూలీలు వస్తారు, పని ఉన్నాడు, లేదంటే మేమిద్దరమే వేసుకుంటాం సార్.
1: ఇట్లా ఎన్నిసార్లు కల్పిస్తే పత్తిని?
0: పత్తిని రెండు సార్లు కల్పించిన సార్.
1: రెండు సార్లు కల్పించేసిన ఇంకో గడ్డి మందు కొట్టిన?
0: ఒకసారి కొట్టిన సార్.
1: గడ్డి మందు కొట్టకుండా కలుపు తీస్తే కుదరదా మరి?
0: ఇది ఎట్లా అంటే సార్, మన కరెక్ట్ టైంకు వర్షాలు పడ్డాయి అనుకో, గడ్డి పెరిగిపోయింది అనుకో, మన పత్తి దెబ్బ తింటది. మామూలుగా కొట్టుకున్నాక అది కొద్దిగా ఆగేస్తుంది. కొడియలా కొట్టుకున్నామంటే అది కొంచెం కుంటు పడుతుంది. అది మర మన కైకిలోలు దొరకాలంటే, దొరికేదాకంటే మనకు అది స్టేజ్కి వస్తుంది. పతల పతలు ఉంటే తీసుకోవచ్చు, తక్కువ వెళ్ళిపోతుంది. గడ్డి మందు కొట్టినా కానీ తీయబడుతుంది, కానీ కొద్దిగా తక్కువ వెళ్ళిపోతుంది సార్. అది ఆగిపోతుంది, పత్తి పెరిగిపోతుంది. అంత ఒత్తిడేమి
1: పత్తిరేటప్పుడు ఇది మొత్తం తొక్కేసి ఏరుతారా? లేకపోతే
0: అట్లా నేర్తాం. అది ఇప్పుడు ఇట్లా ఉంది సార్, జిబ్ ఉంది కదా, మళ్ళా కాయ కాసినాక కొద్దిగా ఆకు దిగిపోతుంది కదా, కొంచెం బయలు బయలు అవుతుంది సార్ జిబ్ ఉన్నది.
1: ఇప్పుడు ఈ పత్తి తీసేసి వేరే పంట వేసేవారు, ఇదే పత్తి కొంచెం ఒక యూరియా సంచేసేసి దీన్ని ఇంకా పెంచుకుంటూ మరి కాయ అవుతుంది కదా?
0: కరెక్ట్ సార్, నువ్వు అన్నది కరెక్ట్. కానీ ఏరుడుకు కైకిల్లో అది కాస్తుంది. ఏమంటే సార్, పత్తులు పెట్టుకుని రైతులకేం సుఖం లేదు సార్. ఒక్క బంబు కొట్టాలంటే, ఒక్క బంబుకు దానికి స్ప్రే చేయాలంటే 3,000 రూపాయలు అవుతున్నాయి సార్. అందుకోసం కాబట్టి పత్తి మీద ఎక్క మొగ్గు చూపుతలేదు రైతులు. సోయాబీనా, శనిగనా, జొన్ననా, దాని మీద పడుతుంది. దీనికి పెట్టుబడి అట్లనున్నది సార్, మర ఖర్చు అట్లనున్నది, మన మేనత అట్లనున్నది, మర ఇప్పుడు పెట్టుకున్న లేబర్ కూడా ఇబ్బంది. అందుకే ఇది పత్తి మీద మొగ్గు చూపుతలేదు. ఒక్క బంబు కొట్టుకున్నా సార్ అంటే డబ్బులు 3,000 రూపాయలు అవుతున్నాయి సార్ ఒక్క బంబుకి స్ప్రే చేయాలంటే. ఇక మనకు మనకు అందుబాటులో ఉన్నాం, మనం కొట్టుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం కొంచెం సరిపోతున్నది. లేదు యాకం పెట్టుకున్నాడు సార్, యాకం పెట్టుకున్న మనిషి కొట్టాలంటే ఒక 4 బంబులు కొట్టుకున్నాలంటే, 4 బంబులు కొడుతున్నాంటే కైకిలోనికి సార్ 6-7 వందలు ఇవ్వాలి. పెట్టుబడి బాగా అవుతున్నది, అందుకే పత్తికి మొగ్గు చూపుతలేదు సార్ పెట్టుబడి.
1: ఇప్పుడు తీసేసి మళ్ళీ ఏం పంటలు వేస్తావు?
0: జొన్నను ఏదో ఇంత వేసుకున్నా సార్, జొన్న నాపేసారా.
1: మరి తొగరు ఎందుకు ఇవ్వ నువ్వు?
0: తొగరు ఏం సార్, ఇక తొగరు వేస్తే లేటు పోతుంది, మళ్ళీ నెక్స్ట్ రెండో పంటకు వేసుకోరాదు.
1: ఎందుకు? జనవరి వచ్చేస్తా తొగరి కూడా
0: రాదు సార్, ఈ పెద్ద భూములలో రాదు.
1: అదిలిపోతుంది, ఏమన్నా
0: అదిలిపోదు కానీ రాదు, స్లో అవుతుంది, అలా దానికి ఇబ్బంది అయిపోతుంది, ట్రాక్టర్ తిరుగుడు కిరిగిపోతుంది, అందుకే అది వేసుకో.
1: ఇప్పుడు గిట్ట దూరపున్నాకి ఎందుకు ఎండిపోయినాకి మొక్క?
0: కొద్దిగా గడ్డి మందు పడిండే.
1: ఎక్కువ గడ్డి మందు పట్టే ఎండి?
0: మామూలుగా ఇట్లా పంపలో పోసుకోక గడ్డి మందు పడిన అది పోయింది.
1: ఇప్పుడు నడమల కొన్ని పూల చెట్లు పెట్టినా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
0: ఇట్లనే సారిగా ఉండాలన్నట్టు, దాని
1: పురుగు రావద్దని
0: ప్రకృతికి మంచిగా అన్నట్టు, బంతి గాని ఇట్లా పువ్వులు గాని ఆడాడ మధ్యలో పెడతాం.
1: ఏమన్నా రేడియం పేపర్ అతక పెట్టావా?
0: అవును సార్, ఉన్నాయా. దోమ కోసం వచ్చే దోమ ఇట్లా తిరుగుతాయి కదా సార్, ఆ దోమ కోసము అది అంటుకపోతుంది, జిగురు అట్టాలంటారు సార్ ఇట్లని.
1: ఇట్లా మరి పత్తి మీద పత్తి ఎన్ని లేస్తావు? ఇట్లా
0: పత్తి మీద పత్తి అంటే మన గత్యంతరం లేదు కదా సార్, కొద్దిగా భూమి ఉన్నది, ఏం చేసుకుంటావు? సోయాబీన్ పోయాలి,
1: జొన్న పత్తి వేస్తావు,
0: జొన్న వేస్తాం మళ్ళా.
1: ఇప్పుడు నువ్వు కూరగాయల లాభం అనిపిస్తుంది, పత్తి లాభం అనిపిస్తుంది?
0: కూరగాయల లాభమే, బాగా కష్టం ఉంటది, రేటు ఉంటది, ఉండదు, అన్ని చూసుకోవాలి సార్.
1: ఇప్పుడు ఈ పంటల ఈ ఖరీఫ్ పంట లాభమా, రబీ పంట లాభమా?
0: ఖరీఫ్ అంటే ఏం సార్, ఎట్లా అంటే ఎప్పుడు రేటు దొరుకుతుందా, ఎప్పుడు రేటు దొరకదా తెలియదు కూరగాయ పంట. ఇప్పుడు సార్ మేము పండిస్తున్నాం సార్ కూరగాయ, మాకే తెలియదు ఎప్పుడు రేటు దొరుకుతుందా, ఎప్పుడు రేటు తెరగదా. కొనుక్కొని తినటానికి ఏం రేటు తెలుస్తా సార్, తెలియదు. ఇప్పుడు ఇవాళ టమాటా 20 రూపాయలు ఉన్నది సార్. ఈ వాతావరణం కరెక్ట్ లేకపోతే సార్, ఇంకా ఈ వాతావరణంతో ఖరాబ్ అయిపోతే కూడా ఇంకొక 20 రోజుల నాడు 30 రూపాయల కిలో, 40 రూపాయల కిలో కూడా కావచ్చు సార్.
1: ఇప్పుడు ఎక్కడ కూరగాయలు వేసినావు, ఎక్కడ పత్తి వేసినావు, ఎన్న ఎక్కడ దిగుబడి వస్తుంది మీకు?
0: కూరగాయలు అలా వస్తాయి సార్.
1: మరి మొత్తం కూరగాయలు పెట్టుకోలేకపోయినా?
0: అది అందది సార్, యాకం అంటే కాదు, అది అక్కడ ఉండబోయి మార్కెట్ వేయాలా, కైకిలోలు కావాలా, దానికి ఒక కైకిలు మనిషి ఎలా వస్తారు రేపు రాడు, అన్ని మనం చేసుకోవాలా కాదు, మనతో ఎంత అవుతుందో అంతే వేసుకున్నాను.
1: ఇలా ఇంకేమన్నా ఎరువులు పోసినా?
0: అవును సార్, ఎరువు పోస్తేనే బాగుంటది కదా సార్, ఎందుకంటే ఎంత ఫర్టిలైజర్ వేసినా వేస్ట్ సార్. ఎరువు అయితే పశువుల ఎరువు అయితే సార్
1: ఎన్ని సెంతేషన్ ఎరువు?
0: ఒక చూడు, 6 ట్రాక్టర్ వేసిన సార్, 32 గుంటలు, 33 గుంటలకు 6 ట్రాక్టర్ వేసిన సార్.
1: ఎక్కడికి వెళ్ళి
0: కొనుక్కున్నా సార్? ఏం చేస్తావు, కొనుక్కున్నాడే.
1: ఇట్లా ఏం రేటుతో ఇచ్చిండాలు?
0: కొంచెం తక్కువ ఎక్కంటే సార్, 2,000 రూపాయలు ట్రాక్టర్ పడ్డది.
1: అంటే 2,000 రూపాయలు ట్రాక్టర్ ఆరంటే 12-15 వేల రూపాయల దాకా ఎరువు వచ్చేసిన?
0: 12-13 వేలు అయింది.
1: వచ్చి వేసినావు?
0: అవును.
1: అంటే ఒకసారి వేసిన ఎరువు ఎన్ని ఏళ్ళు పనిచేస్తా?
0: 3 సంవత్సరాలు పనిచేస్తా సార్.
1: మళ్ళీ పంట మార్పిడి చేస్తాం.
0: పంట మార్పిడి
1: భూమి పెద్ద భూమి, ఎరువు ఏం అవసరం మరి అంతగానో
0: వేయాలి. ఎంత ఎంత ఫర్టిలైజర్ వేసినా వేస్ట్ సార్, పశువుల ఎరువు అవుతుంది.
1: ప్రతి సంవత్సరం వేసిస్తావా?
0: లేదు లేదు, 2 సంవత్సరాలకు ఒక పరి, 3 సంవత్సరాలకు ఒక పరి ఇస్తాం సార్.
1: సంతోషంగా ఉన్నావా?
0: అవును సార్, సంతోషం.
1: సరే, ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్
0: 9010 9010 2323 2323 43 43.
2: మీరు ఇప్పటిదాకా పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రూరల్ మండలం కచికంటి గ్రామ రైతు కాసారపు శ్రీనివాస్తో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

రేపు సాయంత్రం ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో లెనిని పెట్టిన ముచ్చటంటుంది. ఆ తర్వాత చిరుధాన్యాల సాగు ఉపయోగాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో శాలిని పెట్టిన ముచ్చటుంటుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಂಲో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ఐసిడిఎస్ కోడుమూరు సిపిడిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో మీకు వినిపిస్తున్నాం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసిడిఎస్ కోడుమూరు సిడిపిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్దిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సిడిపిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
2: నమస్తే.
1: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
2: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసిడిఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసిడిఎస్ లో నేను కోడుమూరులో సిడిపిఓగా పనిచేస్తున్నా. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికే మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
2: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. ఆ అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే దాదాపు 15% నుంచి 20%, 30% ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 3%, 2%, 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట ఇది.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా. అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
2: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుంది అనమాట. అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బి లెవెల్ కూడా ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్పి తగ్గిపోతుంది కాబట్టి ఆమెకు తక్కువ హెచ్పి ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్పి లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
2: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళ

0: అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసి పెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తున్నారు. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలు ఇస్తాం వాళ్ళకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలు ఇస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది. తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనిమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంపైన్, అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంపైన్, అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలున్నాయి, వాళ్ళ అనిమిగ్ ఉండడం వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపైన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వలన పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు, శిశుమరణాలు జరగడం జరుగుతుంది అనమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒక రోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్ అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు, అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్ళకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి. అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా

0: తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అని అంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: హలో, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: అవునండి. ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ
1: అలా
0: 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, 3 ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO వారు శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసింది, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: హుషారు. ఇది సినిమా పాటల జోరు, పసందైన పాటల కోసం సాగే షికారు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా. మరి హుషారులో మీకు నచ్చిన పాటల్ని షికారు పట్టినారంటే 087-3-2 STD కోడ్ జత చేసి 295081కి లేదా 230081కి ఫోన్లు చేయండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా అలా వైకుంఠపురంలో సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి, మంగ్లీ సత్యవతి పాడిన ఈ పాట విందాం.
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి శేఖర్ ఫోన్ చేసిండ్రు. వారితో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఇంద్రా నుంచి. తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు, ఏం చదువుకున్నారు?
2: మాది ఇంటర్ అయిపోయింది.
1: ఇంటర్ అయిపోయింది. ప్రస్తుతం ఏం చేస్తా ఉన్నారు? మరి
2: డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. డిగ్రీ జాయిన్ సార్ చదవలేదు.
1: అంటే ఏ గ్రూప్ తీసుకుంటారు, ఏదంటే ఇష్టం?
2: బిఏ అండి.
1: బిఏ తీసుకుంటారు. ఏం కావాలనుకుంటున్నారు?
2: మామూలుగా బిఏ.
1: వింటా ఉంటారా పాటలు?
2: పాటలు
1: వినడం అంటే చాలా ఇష్టం
2: అండి.
1: మంచి అండి, చాలా చక్కగా మాట్లాడండు. మరి ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా? మరి
2: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి ద్రుపద గుడిహత్వం నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అమ్మా, ఎట్లున్నారు?
1: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము మస్తుగా ఉన్నాం. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం, పాడతారా?
1: అంతగా రాదు.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను చేనులోకి వెళ్తానండి.
0: చేనులోకి వెళ్తారు అంటే ప్రస్తుతం ఏం పనులు ఉన్నాయి చేనులలో?
1: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఎండలకు ఏం పని లేవు, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా.
0: అవునవును, వర్షం కోసం చూస్తా ఉన్నారు రైతులు కూడా కదా. అంటే ఏ పంటలు ఉంటాయి అటువైపు?
1: ఇక్కడ సోయా, పత్తి, తొక్కు.
0: అవును, ఇంకొన్ని రోజులు అయితే పత్తి ఎరడం స్టార్ట్ అవుతుంది కదా.
1: ఇప్పుడు దీపావళి నుంచి స్టార్ట్.
0: మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా చక్కగా మాట్లాడినరు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.12 FM మనసు నిండా. మేనంటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలు అడగొచ్చు. మరి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0873 2 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు విందాం అత్తారింటికి దారేది సినిమా నుంచి నరేంద్ర డేవిడ్ సిమన్ పాడిన ఈ పాట.

0: ఇది ఆకాశవాణిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మత్ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి జందాపూర్ నుంచి అంజలి సురేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే అమ్మా, ఎట్లున్నారు? మేము మస్తుగా ఉన్నాం. ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? అంటే ప్రశాంతంగా పాటలు వింటా ఉన్నారు ప్రస్తుతం కదా? ఎట్లా అనిపిస్తాయి మన కార్యక్రమాలు? రోజు వింటారు పిల్లలు కూడా వింటా ఉన్నారు కదా? ఏం చేస్తారు పిల్లలు ప్రస్తుతం?
1: పిల్లలు స్కూల్కి వెళ్తారు సార్.
0: బడికి వెళ్తారు. ఎన్నో తరగతి?
1: పాప థర్డ్ క్లాస్, బాబు ఇప్పుడు
0: ఎల్కేజీ. పిల్లల పేర్లు ఏంటి? మీ పేరు అంజలి, పిల్లల పేర్లు? సార్ పేరు సురేష్ కదా?
1: అవంతిక, బాబు పేరు అఖిల్.
0: ఇప్పుడు మరి మీ అందరి కోరికపై మీరు కోరిన ఈ పాట విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: సరే సార్, థ్యాంక్ యూ.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి సదానంద గౌడ కీసర నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎట్లున్నారు
1: రవీందర్ గారు? మీ వాయిస్ వెరీ నైస్ సార్.
0: ధన్యవాదాలు అండి. హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: నేను మా ఆవిడ అనే చిత్రంలో సన్నజాజుల సాయంత్రం అనే పాట వినిపించండి. కీసర్ ఔటర్ రింగ్ రోడ్, బబ్బూరి సదానంద గౌడ్ మాట్లాడుతున్నాను.
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
1: ఖాళీగానే ఉంటాను సార్ ఇంటి దగ్గర, పని చేస్తాను. నేమ్ ప్లేట్ షాప్ ఉంది మాకు, ఈసీఎల్. పిల్లలు చేస్తుంటారు, సాప కాకుండా ఇంటి దగ్గరనే ఉంటాను సార్.
0: హాయిగా పాటలు వింటా ఉంటారు,
1: పాటలు వింటూ ఎంజాయ్.
0: అవును, మరి
1: పాత పాటలు అంటే చాలా ఇష్టం సార్ మనకు. అయినా ఎప్పుడు వినని పాటలు వింటే జర సొంత ఆకాశవాణి ద్వారా వినిపిస్తే వినే వాళ్ళు కూడా కొంచెం పాటలు వినగలుగుతారు కదా సార్.
0: చాలా మంది కూడా ఈ నేను మా ఆవిడ సినిమా పేరు కూడా తెలియకపోవచ్చు అనుకుంటా
1: సార్. అందులో ఈ పాట
0: విందు. తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట విందామా? మరి
1: విందాం సార్. ఓకే.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను అడగొచ్చు. మరి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 087332 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మరి మన ఈ కార్యక్రమానికి పిప్పలకోటి నుంచి గంగన్న ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే అండి. హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: నాకు దసరా పుల్ల నుంచి పట్టగడిచి వచ్చాడు పడిచి పిల్ల పాట.
0: తప్పకుండా వినిపిస్తాం, పాడతారా?
1: నాకు పాట
0: రాదు. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను అట్లా పని చేస్తా.
0: అట్లా పని చేస్తారు. మీ చుట్టూ ఇంకెవరు ఉన్నట్టున్నారు?
1: నా చుట్టూ అసనాపురం స్వామినాడు స్వామి, విశ్వనాథ్, ఇంకో స్వామి, విజయ్ ఉన్నాడు, బండారు కిష్టాన్ ఉన్నాడు, మేకల్ నారాయణ ఉన్నాడు.
0: అందరూ ఒకే దగ్గర కూర్చొని రేడియో పెట్టుకుని వింటా ఉన్నారు. ఇక తొమ్మిది మంది వింటా ఉన్నారు. వాళ్ళ అందరి పేర్లు చెప్పిండ్రు మరి?
1: అందరు చెప్పేది.
0: అవునవును, మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరి కోరికపై దసరా బుల్లోడు సినిమా నుంచి ఈ పాట విందామా మరి?
2: గట్టి కోసేపి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగట్టి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు.

బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

ఒలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంటె చూపుతో గుండె దూసుకుంటివి, పొడవలితో లేత గడ్డి

ఇది ఆకాశ వనాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నుంచి లక్ష్మి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, మన ఈ హుషారు కార్యక్రమంలో చివరిగా జానకి రాముడు సినిమా నుంచి ఈ పాట విందాం.

ఇంతటితో ఇరటి ఊషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గలవనలు రేపొద్దు 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా నవలతో కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 30:12. నవలతో కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇలటి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం ప్రసారమవుతుంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించిన నవల ఆకుపచ్చ సూర్యోదయం. ఇది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ ఆధారంగా రూపొందించిండ్రు. సీతారామరాజు పోరాటాన్ని, త్యాగాన్ని ఈ నవల తెలియజేస్తుంది. మరి ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపించేవారు సుమనస్పతి రెడ్డి.
2: ఒక్కసారి 2 303 తుపాకులు పేలాయి. తుపాకుల శబ్దంతో ఆ కొండలు ప్రతిధ్వనించాయి. ఒకరి తరువాత ఒకరు కాలుస్తున్నారు. 10 మంది వరకున్నారు గాలింపు బృందంలో. ఒక స్థానికుడి సాయంతో తిరుగుతున్న పోలీసులు కసిగా కాలుస్తున్నారు తుపాకులు. విల్లంబులు వారిని ఏ విధంగానూ నిరోధించలేకపోతున్నాయి. ఉదయం నుంచి దాదాపు ఎండలోనే గడపడం వల్ల ఒళ్ళు స్వాధీనం తప్పుతున్నట్టే ఉంది. అయినా పరుగు తీశారు.

0: ముగ్గురు. కొండదళం, కాపలా బృందం ఏమైందో అర్థం కావడం లేదు. 10 నిమిషాలు పరుగుతీసి ఒక పెద్ద మర్రి చెట్టు ఊడల చాటున రామరాజును దాచారు. ఇక్కడే ఉండమని చెప్పి ముందుకు వచ్చారు. 10 నిమిషాలపాటు సాగాయి కాల్పులు. అప్పుడే ఒక్కసారిగా ఆగిపోయాయి. అంటే పోలీసులు అంత లోపలికి రావడానికి భయపడుతున్న సంగతి అర్థమైంది. కాని అక్కడే వాళ్లు ఎంత రాత్రైనా నిఘావేసి ఉంచుతారు. ఇంతలోనే కొత్త పోలీసు బృందాలు దిగుతాయి. ఇది తథ్యం. సింగయ్య, కూనయ్య పోలీసు బృందాన్ని వేరే దారికి మళ్లించడానికి పథకం మొదలుపెట్టారు. కొంచెం ముందుకు వచ్చి పోలీసులను కవ్విస్తూ కదిలారు. వెంటపడ్డారు పోలీసులు. ఇంతదాకా కనిపించకుండా పోయిన కొండదళం కాపలాదారులు కూడా తోడయ్యారు. అంతా వేరే దిక్కుగా పరుగులు తీశారు. పోలీసులు కూడా వారి వెనక పరుగు తీశారు తుపాకులు కాలుస్తూ. ఇంతకీ తమకు కనిపించిన ఆ ముగ్గురిలో ఒకడు రామరాజేనన్న సంగతి వాళ్లకు తెలియలేదు. కొంత దూరం వెళ్లిన తర్వాత చెరొక దారి పట్టారు సింగయ్య, కూనయ్య. రెండుగా చీలింది పోలీసు బృందం. సింగయ్యను విడిచిపెట్టి వేరుదారు పట్టిన మరుక్షణమే ఒక తూటా వచ్చి కూనయ్య వెన్నులో దిగింది. కింద పడిపోయాడతను. అక్కడికి పరుగున వచ్చి ఆ ఇద్దరు ఎవరని అడిగారు పోలీసులు. కొన ప్రాణంతో ఉన్నాడు కూనయ్య. ఏవో 2 పేర్లు చెప్పాడు. రామరాజెక్కడా? గట్టిగా అడిగాడు ఇంకొక పోలీసు. ఆ క్షణంలో కూడా తన వంతు ప్రయత్నం చేశాడతడు.
1: స్వామి, మల్కన్గిరి అల్లిపోయారు
0: అంటూ కళ్ళు తేలేశాడు. ఇది జరిగిన 10 నిమిషాలకే కొంచెం దూరంలో సింగయ్య దొరికిపోయాడు. కాల్పుల శబ్దం ఆగిపోయింది. ఏ అలికిడి వినిపించడం లేదు. చీకటి పడిపోయింది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి నడక ఆరంభించాడు రామరాజు. వెన్నెల, వేసవి వెన్నెల. గొంతు ఎండిపోతోంది. కానీ నీటి కోసం ఆయన కళ్ళు వెతకడం లేదు. ఒక వైరాగ్యం వచ్చింది ఆయన మనసులోకి. ఏవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పక్షుల కూతలు వినిపిస్తున్నాయి. నడక మొదలుపెట్టాడు రామరాజు. ఎటువైపు? ఏమో ఆయనకీ తెలియదు. ఏ చిన్నదారి కనిపించినా దాని వెంటే నడుస్తున్నాడు. ఎలుగుల భయం, చిరుతల భయం, వరళ్ల భయం, పాముల భయం, ఏదీ ఆయన స్ఫురణలో లేదు. ఆ స్పృహే ఆయనకు లేనట్టుంది. ఆ శరీరం తనది కానట్టే నడుస్తున్నాడు. అడవికి నిప్పెట్టేవాడు భారతీయుడైనా నాకు నిమిత్తం లేదు. రేవళ్ల కంతారంలో కొండదళాన్ని విడిచి వెళ్తూ మాజీ ముఖాసాదారు కొటికల బాలయ్య అన్న ఈ మాట ఆ క్షణంలో ఆ కొండలంతా ప్రతిధ్వనించింది. హఠాత్తుగా అనిపించింది రామరాజుకు, బాలయ్య ధర్మాగ్రహం మాటేమిటి? అడవి నేటి జీవితం, రేపటి ఆశ. దానిని తగులబెడతానంటే ఏ కొండవాడు సహించగలడు? ఆ ధర్మాగ్రహం ముందు ఓడిపోయానేమోననే అనిపించింది ఒక్క క్షణం. కానీ 1000 ఏళ్ల బానిసత్వం చేసిన, ఇప్పటికీ చేస్తున్న వేనవేల గాయాలతో బాధపడుతున్న స్వజాతిని మేల్కొలిపే పేరుతో మరిన్ని గాయాలు చేయడం ఏమిటి అంటోంది అంతరాత్మ. సంకెళ్ళు వేసినవాడు గాయం చేస్తాడు. సంకెళ్ళు తెంచుకోమని చెప్పేవాడు కూడా గాయపరిస్తే ఎలా? ఇదే తన ప్రశ్న. ఇంకా బతకడం ఆరంభించలేకపోయిన సాటి దేశీయులను చంపడం ఏమిటి అని ప్రశ్నిస్తోంది మనసు. 4 గంటలపాటు నడిచి తనొక్కడే చీకట్లో కొత్త రేవళ్ల మీదుగా ఆ ప్రదేశానికి వచ్చాడు. అదొక గ్రామ శివారు అని తెలుస్తోంది. వెన్నెల్లో జొన్నచేను కనిపిస్తోంది. 4 అడుగులు వేసిన తర్వాత ఆ చింత చెట్లు, ఆ పక్కగా ఇల్లు, ఇవన్నీ చూడగానే గుర్తుకు వచ్చింది. అది మంప ఊరు. తనకే ఆశ్చర్యం వేసింది. 2 నిమిషాలాగి చుట్టూ చూశాడు రామరాజు. చేను మధ్య కనిపిస్తోంది మంచె. ఎవరూ లేరు. కాళ్ళీడ్చుకుంటూ మంచె దగ్గరకు వెళ్ళాడు. ఎక్కి పడుకున్నాడు. వెన్నెల కాస్తోంది అడవంతా. రామరాజు అంతరంగం మాత్రం ఆలోచనలతో కాలిపోతోంది. అడవి దగ్ధం కాకూడదు. ఆ వెన్నెల రాత్రితో చెప్పాడు రామరాజు. ఉదయం రేవళ్ల కంతారంలో

0: ఆగ్రహించి వెళ్ళిపోతున్న బాలయ్యను ఆపి చెప్పాలనుకున్న మాట ఇప్పుడు మనసులో మెదులుతోంది. అది కూడా ఆ వెన్నెలతోనే చెప్పాడు రామరాజు. ఈ అడవి దగ్ధం కాకూడదు, ఇది నిజం. భారతీయులను బాధించకూడదు, ఇది కూడా నిజమే. ఏదో జంతువు కోసం కొమ్మను చుట్టుకొని కదలకుండా పొంచి ఉన్న పెను కొండ చిలువను మరిపిస్తోంది చీకట్లో కొండల వరస. మంప గ్రామం శివారు ప్రాంతం. కొద్ది దూరంలోనే కనిపిస్తున్నాయి ఆ కొండలు. గ్రామానికి కొండలకి మధ్య కొంతమేర దట్టంగా చింత చెట్లు, దశాబ్దాల నాటి మహావృక్షాలు. ఆ చెట్లతోటే మంప ఊరు అంతమవుతుంది. కొండల దగ్గరగా జొన్న చేలు, చేల మధ్యలోనే ఉంది ఆ నీటి కుంట. చింతల తోపుకు ఒక పక్క ఆ చివరన ఉంది ఇంగువ రాజన్న పడాలు ఇల్లు. అతడు ఉద్యమంలో పనిచేస్తున్నవాడే. తెల్లవారుతోంది. చింతల తోపులో ఒక చెట్టు కింద నిలబడి కళ్ళు చిట్లించుకొని చూస్తున్నారు ఆ ఇద్దరు. ఆ ప్రాంతంలో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ ఇన్స్పెక్టర్ ఆళ్వారు నాయుడు, ఈస్ట్ కోస్ట్ దళానికి చెందిన జమేదార్ కుంజ మేనన్. నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ ఇద్దరికీ. ఎవరో కబురందించినట్టే 4-5 నిమిషాల క్రితమే అక్కడికి వచ్చారు ఆ ఇద్దరు. వెలుగు వచ్చేలోగా అంతా జరిగిపోతే బావుండునని ఆరాటపడుతున్నాడు కుంజ మేనన్. చీకట్లో చుట్టూ చూస్తున్న ఆళ్వారు నాయుడు భుజం మీద నెమ్మదిగా తట్టాడు కుంజ మేనన్. అటు చూడమన్నట్టు కొద్ది దూరంలో కనిపిస్తున్న ఆ మంచె మీద నుంచి దిగుతున్నాడు ఆ మనిషి. అతడు శ్రీరామరాజు. ఆ మంచె ఉన్న చేను గాం సన్యాసయ్యది. కాళ్ళు చేతులు వణికిపోతుంటే కన్నార్పకుండా అటే చూస్తున్నారు ఇద్దరు. మంచె నిచ్చెన చివరి మెట్టు కూడా దిగాడు. తెల్లటి అడ్డుకట్ట కట్టుకున్నాడు. పైన అనాచ్ఛాదితంగా ఉంది. అత్యంత నిష్పూచీగా నడిచి వస్తున్నాడు ఊరివైపు. సందేహం లేదు, సమాచారం నిజమే. అతడు రామరాజే అనుకున్నాడు కుంజ మేనన్. 100 గజాల అవతల ఒక చేనుకు పక్కనే ఉంది నీటికుంట. దాని దగ్గరకు వచ్చాడు. మనిషి అలికిడికి కాబోలు కప్పలు దడదడా లోపలికి దూకాయి. ఒక్క నిమిషం ఆలోచించి పంచెతో అలాగే నెమ్మదిగా దిగాడు అందులోకి. ఏం జరుగుతుందో తెలుసునన్నట్టు నీటిలో నిశ్చలంగా నిలబడి ఉన్నాడు రామరాజు. జమేదార్ నోటిలోనే సిద్ధంగా ఉన్న విజిల్ దిక్కులు పిక్కటిల్లేటట్టు మోగింది ఒక్కసారిగా. నాయుడు మెనన్ మెరుపు వేగంతో వెళ్లి కుంటలో దూకి రామరాజు పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. హోల్స్టర్ల నుంచి రివాల్వర్లు తీసి ఆయన కణతలకు చెరువు వైపున పెట్టారు ఇద్దరు.
1: నీవు సీతారామరాజు కదా? అడిగాడు మెనన్.
0: అవును, ప్రశాంతంగా చెప్పాడు రామరాజు.
1: శ్వేత ప్రభుత్వానికి 20 మాసాల నుంచి చుక్కలు చూపిస్తున్న ఆ యోధుడు, కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ శూరుడు సర్వసాధారణంగా లొంగిపోయాడు. అదే వింతగా ఉంది ఇద్దరికీ. కాని మాటల కందనంత భయంగా కూడా ఉంది. ఇతడేనా అన్న అనుమానం ఎక్కడో. చింత చెట్ల చాటున దాగి ఉన్న ఈస్ట్ కోస్ట్ దళాలు, సాధారణ పోలీసులు వచ్చి తుపాకులు ఎక్కుపెట్టి కుంట చుట్టూ మోహరించారు. కొందరు కొండల్లో నుంచి దాడి జరుగుతుందేమోనని అటు తుపాకులు పట్టుకొని సిద్ధంగా నిలబడ్డారు. 2 పటాలాలు, దాదాపు 55 మంది తుపాకులు ఎక్కుపెట్టారు.
2: నాయుడు, ఒక నులక మంచం తెప్పించు వెంటనే అన్నాడు మేనన్.
0: రాజన్న పడాలు ఇంటి అరుగుమీదే ఉన్న నులక మంచం పట్టుకొచ్చాక రామరాజును కుంట నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎన్నెన్ని కథలు రామరాజు గురించి. ఆయన భద్రాద్రి రాముడి అవతారం. మహిమలున్నాయి. పట్టిస్తే దొరికే 10,000 రూపాయల మాట ఎలా ఉన్నా ఎట్టకేలకు దొరికిన రామరాజును వదిలిపెడితే ముప్పు తప్పదు. ఎంత గొడవ, ఎన్ని చిక్కులు.
3: బిగించి కట్టేసిన తాళ్ల మధ్య రామరాజు నిర్లిప్తంగా ఆకాశం కేసి చూస్తున్నాడు.
1: మెనన్ తానే కాపలా ఉండి నాయుడిని మంప పోలీసు శిబిరానికి పంపించి రామరాజు సజీవంగా దొరికినట్టు మద్రాసుకు టెలిగ్రామ్ ఇచ్చే ఏర్పాటు చేశాడు. వైర్లెస్ నుంచి మంప నుంచి నర్సీపట్నం, కొయ్యూరు, కృష్ణదేవిపేట అడ్డతీగల వరకు సమాచారం వెళ్లిపోయింది. మంపలో మోహరించి ఉన్న దాదాపు 70 మంది సాయుధ దళాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెలుగు వస్తోంది. ఆయాసపడుతున్నా దాదాపు పరుగులాంటి వేగంతో అడుగులేస్తున్నారు అంతా. ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనన్నంత ఉత్కంఠతో ఉన్నారు అంతా. మంచం భుజానికి ఎత్తుకున్న పోలీసుల అడుగుల్లో కొంచెం వేగం తగ్గినా వాళ్ల దగ్గరకొచ్చి కొట్టినంత పని చేస్తున్నాడు కుంజా మెనన్. గొంతులో నుంచి మాట బయటకు రాకుండా అతి నిశ్శబ్దంగా మోస్తున్నారు. ఆయాసంతో వచ్చే దగ్గును కూడా అదుపు చేసుకుంటున్నారు. భయం భయం. ఆ శబ్దం వినిపిస్తే ఏ చాటు నుంచి ఏ బాణం వచ్చి తగులుతుందోనని బెదురు, ఎక్కడ తుపాకీ పేలుతుందోనని అదురు. మంప నుంచి కొయ్యూరుకు 6 మైళ్ళు. దారంతా వెదురుతోపులు, పందిరి వేసినట్టున్నాయి వెదురు పొదలు, మధ్య మధ్య నీటి చలమలు. దారంతా ఎగుడు దిగుడు. 60 మంది వరకు సాయుధులు వెనక ముందు చూసుకుంటూ జాగరూకతతో నడుస్తున్నారు. వాళ్లందరి మధ్య బిగించిన తాళ్ల మధ్య మంచం మీద వాళ్లకు తెలిసిన రామరాజు. ముందు కుంజా మెనన్ నడుస్తున్నాడు రివాల్వర్ పట్టుకుని. ఆళ్వారు నాయుడు సాయుధ బలగాలను సమన్వయపరుస్తున్నాడు. దాడి భయంతో ప్రతి లిప్తలోనూ వణికిపోతూ నడుస్తున్నారు ప్రతి ఒక్కరూ. చెమటలు కారిపోతున్నాయి, పెదాలు ఎండిపోతున్నాయి అందరికీ.
3: ఇప్పటిదాకా మీరు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపించిన వారు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇరటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఇదే కార్యక్రమం రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. దీని తరువాయి భాగం రేపు రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్యామే గజల్. ఇరటి శ్యామే గజల్ కార్యక్రమంలో చిత్రాసింగ్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. భారతీయ గజల్ గాయని చిత్రాసింగ్ తన భర్త జగ్జిత్ సింగ్తో కలిసి గజల్ శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చిండ్రు. వీరిద్దరూ గజల్ ప్రపంచానికి రాజు రాణిగా కీర్తింపబడ్డరు. ఇప్పుడు విందాం చిత్రాసింగ్ పాడిన ఈ గజల్ను.

కలకత్తాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించిన చిత్రాసింగ్కు సంగీతంలో ఎలాంటి శిక్షణ లేదు. ఆమె తల్లి శిక్షణ పొందిన గాయకురాలు కావడం వల్ల ఇల్లంతా సంగీత వాతావరణం ఉండేది. సంగీత వాతావరణంలో పెరగడం వల్ల ఈమెకు కలిసొచ్చిందనే చెప్పాలి. మరిప్పుడు విందాం చిత్రాసింగ్ పాడిన ఈ గజల్ను.

ఇది ఆకాశ వనాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్యామే గజల్లో చివరిగా విందాం చిత్రా సింగ్ పాడిన ఈ గజల్ను.

ఇప్పటిదాకా మీరు చిత్రా సింగ్ పాడిన గజల్లు విన్నరు. ఇంతటితో ఇలాంటి శామే గజల్ కార్యక్రమం సమాప్తం. శామే గజల్ ప్రతి మంగళ శనివారాల్లో ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో రాజేష్ వైద్య స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 20:21. జానపద సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జైనేత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడిన గూడ లింగయ్య తత్వాలు.
1: అనగా ఈ మన యొక్క ఆత్మ, ఈ ఆత్మ ఒకనాడు అంత్యమయ్యేది. ఈ అంత్యమైతుంది కాబట్టి దీనికి ఒక వికాసం అనేది పోతున్నది కాబట్టి ఈ పువ్వు బోడి పోవగా ఈ పువ్వే మొరాలగా ఇది ఒకనాడు పోయేదే అని దీని తాత్పర్యం. ఈ పువ్వు ఒకనాడు మన శాశ్వతం కాదని దీని గురించి నేను ఈ పాట పాడబోతున్నాను.

ఏడు కొండలనగా ఏడు చక్రాలు, ఆధారం సాధిష్టం మణిపురం విశుద్ధం. ఓ వెంకటేశ్వర, కానరావు ఎక్కడున్నావో? నా మీద ఇంత కఠినమైతివా? కన్ను లేక చూడాలేను, నన్ను కనికరించుమా అని గూడలి.

ఇప్పటి దాకా మీరు చేనేత మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడిన గూఢలింగయ్య తత్వాలు విన్నారు. రేపు రాత్రి 10:20 మావా కార్యక్రమంలో ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం వినిపించే రామాయణంలోని రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘట్టం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ మధురమైన హాయిన పాటని వినిపించే కార్యక్రమం. కనులు కలను పిలిచే, నిదుర తలుపు తెరిచే అంటూ సాగే ఈ పాట అబ్బాయితో అమ్మాయి సినిమాలోనిది. పాడింది హరిచరణ్ చిన్మయి. ఈ పాటకు సంగీతం ఇళయరాజా, సాహిత్యం రెహమాన్. మరిప్పుడు ఈ పాటను విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. మన తెలుగు సినిమా సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన పాటలు మన మనసుని దోచేస్తాయి. వాటిల్లో పెళ్లి కానుక సినిమాలోని పులకించని మది పులకించు అనే పాట కూడా ఒకటనే చెప్పాలి. ఈ పాట నిరాశలో ఉన్న మనస్సుకు పులకరింపజేసి ఆశను చిగురింపజేస్తుంది. ఇటువంటి అద్భుతమైన పాటను ఇప్పుడు విందాం. గానం జిక్కి, సంగీతం ఏఎం రాజా, సాహిత్యం ఆరుద్ర.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు మధురిమలో ఆయన పాటల్ని. మధురిమలో ఇప్పుడు విందాం సఖీ సినిమా నుంచి సాధన సర్గం శ్రీనివాస్ పాడిన ఈ పాట. సంగీతం AR రెహమాన్, సాహిత్యం వేటూరి.

కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి కూడా ఇంకా ఇంకా ఏదో

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, అలాగే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, అనేక ఆశలు ఉంటాయి. ఇప్పుడు విందాం మూగనోము సినిమా నుంచి ఘంటసాల.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మధురిములో చివరిగా విందాం మూగ మనసుల సినిమా నుంచి పి సుశీల పాడిన ఈ పాట. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ.

ఇంతటితో ఇలటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:00 దాటి 11:00 వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 78% ఉంది. గాలి వేగం గంటకు 3 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు 6:10 శ్రీ విఘ్నేశ్వర స్తుతి ప్రసారమవుతుంది ప్రార్థన కార్యక్రమంలా. ఏడుంబావుకు అంబటల సంగతులు కార్యక్రమంలా పానం 10 శీర్షికన తెల్ల గలజేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం గురించి మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:00 ఇల్లు యువసం యువసం ధరల కార్యక్రమంలో పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11:55. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:55 వంద.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరకు సెలవు. జై హింద్.